శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మేరింతి వరకు జే విల్సన్ హెరాల్డ్ బి శారద గారు ఆలపించిన క్రీస్తు దేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఇవాళ కార్యక్రమంలో ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ గురించి డాక్టర్ కేవీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడలా మీకేమి మెప్పు కలుగును అంటూ యేసు ప్రభువుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక ప్రశ్న వేశారు. ఇతరుల నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనము వారిని ప్రేమించాలని నొక్కి చెబుతూ యేసు ప్రభువు తన ప్రసంగంలో ఇలాంటి ప్రశ్నలెన్నో వేశారు. లోక సంబంధమైన ప్రేమ స్వార్థపూరితమైనదని, అది ప్రతిఫలాన్ని ఆశిస్తుంది అని ఆశిస్తుంది. నీవు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అంటుంది లోకం. అయితే నిన్ను ఇతరులు ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు మట్టుకు వారిని ప్రేమించాలని యేసు ప్రభువుల వారు చెప్పారు. ఈ విషయాన్ని గుర్చి లూకా సువార్త 6:32-35 వచనాల మధ్య భాగంలో ఇలా వ్రాసి ఉంది. మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుదురు కదా. మీరెవరి వద్ద మరలా పుచ్చుకొనవలని అపేక్షిస్తురో నిరీక్షించుతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చేదరు కదా అంటూ. మీరెవరైతే ప్రభువు చూపించమన్న ప్రేమను మనం చూపించినప్పుడే మనం ప్రభు యొక్క కుమారులంగాను కుమార్తెలుగాను పిలువబడతాం. మనుషుల్లో 3 రకాల ప్రేమలున్నాయని గ్రీకు తత్వవేత్తలు చెప్తారు. మొదటి రకమైన ప్రేమ ఎరాస్. ఇది స్త్రీ పురుషుల మధ్య అనగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. రెండవది ఫిలియాస్. ఇది స్నేహితులు, బంధువులు, పరిచితులైన వారి పట్ల ఉండే ప్రేమ. మూడవ ప్రేమ అగాపే ప్రేమ. ఇది అసాధారణమైన దైవ ప్రేమ. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులను ప్రేమించే ప్రేమే అగాపే ప్రేమ. అటువంటి అగాపే ప్రేమను మన చుట్టూ ఉన్న వారి పట్ల కనపరచగలిగితే ఈ లోకమే ఒక స్వర్గధామం అవుతుంది. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును అని ప్రశ్నించిన ప్రభువు ఆయన వేసిన ప్రశ్నకు తానే జవాబిచ్చాడు. మీరైతే ఎట్టివారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పు ఇయ్యండి అంటూ ఆయన మనకు హితవు చెప్పాడు. అదేమిటంటే మీ పరలోకపు తండ్రి ఎలా కనికరము గలవాడో అలాగే అందరి ఎడల మీరు కనికరాన్ని కలిగి ఉండాలి అనేదే ఆ హితవు. ఇది అసాధ్యంగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ అలా అసాధ్యమైన వాటిని చేసే వ్యక్తులంగా మనం మారాలని యేసు ప్రభువారు హితవు పలికారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి అన్నాడు ఆయన. అట్టి ప్రేమమయులముగా మనం మారాలంటే ఆ క్రీస్తు ప్రేమలో మనం నింపబడి ఉండాలి. అప్పుడే మనం శత్రువును ప్రేమించగలం, మోసం చేసేవారికి సహాయం చేయగలం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని బైబిల్ సెలవిస్తున్నది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు,

0: చేసేవారికి సహాయం చేయగలం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని బైబిల్ సెలవిస్తున్నది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యంలో సంతోషిస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్స్తుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని బైబిల్ చెబుతుంది. అట్టి మహిమాన్వితమైన దైవ ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. క్రీస్తు ప్రభుని సత్కృప మనకు సదాకాలము తోడయుండునుగాక.
1: మీరింతవరకు ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ గురించి డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టాన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఇంతటితో సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాటి కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం గురించిన వివరాలు వింటారు.
2: ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పెంపకం అత్యంత వేగవంతంగా మరియు శక్తివంతంగా పెరుగుతున్న రంగం. వాణిజ్యపరంగా కోళ్ల పెంపకంలో మూలధనం, దాణా మరియు మార్కెటింగ్ వంటి అంశాలపై కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాంసోత్పత్తి పారిశ్రామీకరణ వలన సంకరజాతి కోళ్ల పెంపకంపై మొగ్గు చూపడంతో కోడి యొక్క జన్యువులను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా ద్వితీయ ఆదాయపు సంస్థ నుండి ప్రత్యేక ఉత్పాదక పద్ధతులతో ప్రాథమిక సంస్థగా కోళ్ల పరిశ్రమ మారింది. ఫలితంగా చిన్న స్థాయి కోళ్ల వ్యాపారులు అంటే నాటుగుడ్లు మరియు మాంసంపై ఆధారపడ్డవాళ్లు తగ్గడంతో అనేక స్థానిక కోళ్ల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. జిల్లాలో పౌల్ట్రీ రంగం యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించగా స్థానిక వినియోగం పెరగడం, నాటుకోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త ప్రాంతాలను అన్వేషించడం మరియు నాటుకోళ్లకు గిరాకీని తీర్చడానికి మరింత చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వినియోగదారులలో సేంద్రీయకరంగా ఉత్పత్తి చేసిన గోధుమ రంగు గుడ్లకి డిమాండ్ ఉండటం వలన పెరటిలో పెరిగిన నాటుకోళ్ల గుడ్లకు విలువ పెరుగుతోంది. అలాగే పెరటి కోళ్ల గుడ్ల ఉత్పత్తిదారులు తాము వినియోగించుకోగా మిగిలిన గుడ్లను స్థానికంగా అమ్ముకోవడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని కోడి మాంసం మరియు గుడ్ల ద్వారా తీర్చడానికి చిన్న స్థాయి నాటుకోళ్ల పెంపకము తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి వీటిని నిరంతరాయంగా సముచితంగా ఉండడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేయాలి. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వ్యాధుల నుండి కోళ్లను రక్షించడం వంటి వాటిని ప్రధాన సవాళ్లుగా భావించి నాటుకోళ్లను పెంచుకోవడానికి మరియు జిల్లాలో నాటుకోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రధాన లక్ష్యాలను అనుకరించాలి. ప్రధాన లక్ష్యాలు: నాటుకోళ్ల మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంచడానికి నాటుకోళ్ల జాతుల పెంపకం ప్రోత్సహించడం, ఉత్పత్తి రంగంలో వ్యయాలను తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సూక్ష్మ సంస్థల ద్వారా నాటుకోళ్ల యొక్క ఉత్పత్తి అంటే కోళ్ల సంఖ్యను పెంచడం, కోళ్ల పరిశ్రమ నిర్వహణ కోసం రైతు సోదరులకు శిక్షణలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని తొలగించి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని అందించడం ద్వారా వారి జీవనోపాధిని పెంచడం, ఇలాంటి అన్నమాట ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు నాటుకోళ్ల జాతుల విషయానికి వచ్చినట్లయితే, నాటుకోళ్ళు సహజంగా ప్రకృతిచే ఎంపిక చేయబడినవి కావున స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండి వంటగది మరియు వ్యవసాయ వ్యర్థాలను ఆహారముగా తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఇవి అనేక వ్యాధులకు రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. వీటికి గుడ్లను పొదిగే సామర్థ్యము కలిగి ఉండి మరియు తమ సొంత గూడును ఏర్పాటు చేసుకుని గూడులో గుడ్లు పెట్టి వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అనేక నాటుకోళ్ల జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో లభించే స్థానిక జాతులు మరియు పెరటి తోటలో పెంచుకోవడానికి అనువైన మేలైన కోళ్ల రకాల గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇందులో మొదటిగా అసీల్, అంటే దీన్ని పందెం కోడి అని కూడా అంటుంటారు, ఇది చురుకు.

మృదుతనం, అధిక శక్తి, గంభీరమైన నడక మరియు పోరాట లక్షణాలకు ప్రసిద్ధి చెందిన జాతి అసీల్. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఈ జాతికి చెందిన ఉత్తమ రకం లభిస్తాయి. పీల, యర్కిస్ అంటే నలుపు మరియు ఎరుపు, నురి 89 అంటే తెలుపు, కగర్ ఇది నలుపు, చిత్త నలుపు మరియు వెండి, టీకెర్ అంటే గోధుమ మరియు రెజా అంటే లేత ఎరుపు రంగు. ఈ రకాలు ప్రసిద్ధి చెందినవి. ఉత్పాదకత తక్కువైనప్పటికీ వీటి మాంసంకు మంచి గిరాకీ ఉంది. పొదిగే శక్తి ఎక్కువ, కాళ్ళు బలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పందెము కోళ్ళగా ఉపయోగిస్తారు. బరువు పుంజులు 4 నుండి 5 కిలోలు, పెట్ట 3 నుండి 4 కిలోలు. 20 వారాలలో బరువు 1,220 గ్రాములు. లైంగిక పరిపక్వత వయస్సు 196 రోజులు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 60 నుండి 90, ఫెర్టిలిటీ 66% మరియు సారవంతమైన గుడ్ల యొక్క పొదిగే శాతం 63%. ఇక రెండవదిగా డమ్కీ. ఈ రకం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం మరియు శ్రీకాకుళం జిల్లాలో మరియు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చూడవచ్చు. ప్రధానంగా గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి. సగటు బరువు పుంజు 3 కిలోలకు పైగా మరియు పెట్ట 2 కిలోలకు పైగా ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 25 నుంచి 35. ఇది పందెం కోళ్ళగా కూడా ఉపయోగిస్తారు. తర్వాతదిగా షూగస్. ఇది ఆంధ్ర, కర్ణాటక అంటే కోలార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కనబడతాయి. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వలసల ద్వారా పుట్టుకొచ్చిన జాతి. ప్రధానంగా గోధుమ మరియు నల్ల రంగులో ఉంటుంది. మెడ భాగంలో బంగారు రంగు ఈకలు ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోల వరకు, పెట్ట 1.5 కిలోల వరకు ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 5 నుంచి 7 నెలలు. వార్షిక గుడ్డు కోసం 45 నుంచి 60. గుడ్డు ఉత్పత్తి కోసం మరియు కోడి పందాల కోసం పెంచుతారు. ఇవి పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. తరువాత కాళ్ళస్థి. ఇవి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు సమీపంలో లభిస్తాయి. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది, కానీ గోధుమ రంగులో కూడా కనిపిస్తాయి. పుంజుల మెడ మరియు రెక్కల పైభాగాన బంగారు రంగు ఈకలు మెరుస్తూ ఉంటాయి. కాళ్ళు పొడవుగా ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోలు, పెట్ట సుమారుగా 2 కిలోలు. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 30 నుంచి 40. వీటిని ప్రధానంగా మాంసం కోసం పెంచుతారు. పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. మన రాష్ట్రంలో కట్నాత్ కోళ్ళ యొక్క డిమాండ్ ఉన్నందున వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కడక్నాథ్. ఈ జాతి యొక్క అసలు పేరు కలామాసి. దీని అర్థం నల్ల మాంసం అని. పశ్చిమ మధ్యప్రదేశ్లోని జబువా మరియు ధార్ జిల్లాలో లభిస్తుంది. గుడ్లు లేత గోధుమ రంగులో ఉంటాయి. కోడి పిల్లలు నల్ల నీలం రంగులో ఉంటాయి. బరువు పుంజు 1.5 కిలోలు మరియు పెట్ట 1 కిలో. వార్షిక గుడ్డు 80 గుడ్లు. వీటి మాంసం నల్లగా ఉన్నందున కంటికి ఆకర్షణీయంగా లేకపోయినా చాలా రుచికరంగా ఉంటుంది. సహజ నివాస వాతావరణంలో రోగ నిరోధకతను కలిగి ఉంటుంది, కానీ మేరేక్ వ్యాధిని తట్టుకోలేవు. ఈ కోళ్ల మాంసములో అనేక రకాల అమైనో ఆమ్లాలు, మాంసకృతులు మరియు విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో మేలైన రకాల విషయానికి వచ్చినట్లయితే వనరాజ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ళలా పెంచుకోవడానికి 2 లక్షణాలు కలిగిన మేలు రకం, అంటే మాంసం మరియు గుడ్లు. బరువు పుంజులు 1 నుండి 1.5 కిలోలు, 10 వారాల వయస్సు అన్నమాట. అప్పటికి పెట్టెలు 1 సంవత్సరానికి 120 నుంచి 140 గుడ్లు పెడతాయి. రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. గుడ్లు గోధుమ రంగులో ఉండటం వలన నాటుకోడి గుడ్లు పోలి ఉన్నందున గ్రామీణ ప్రజలచే బాగా ఆదరించబడింది. తరువాత గ్రామ ప్రియ. గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ళలా పెంచుకోవడానికి అభివృద్ధి చేయబడిన గుడ్ల పెట్ట రకం. సంవత్సరానికి 230 నుంచి 240 గుడ్లు పెడుతుంది మరియు పెరటి తోటలో పెంచితే 160 నుంచి 180 గుడ్లు పెట్టవచ్చు. బరువు సుమారుగా 1 నుంచి 1

0: అక్కడ కిలోలు అంటే 15 వారాలకు సంబంధించి గుడ్లు పెద్దవిగా మరియు గోధుమ రంగు కలిగి ఉంటుంది.
1: మీరింతవరకు నాటుకోళ్ల పెంపకం గురించిన వివరాలు విన్నారు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ ఎస్ఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతుంది.

0: తోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళా ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
2: ఈ టెక్నాలజీలలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం, యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభావం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్టంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ

0: సాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. వెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటల పునఃప్రసారమవుతుంది. ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 24వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా రెటమత మడిసి కథానిక వింటారు. రచనా పఠనం శ్రీ పి శ్రీనివాస్ గౌడ్. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ పి శ్రీనుబాబు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22339 ఎస్టిడి కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. ఈ ఉదయం 11:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి సాయంత్రం 6:00 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:30 ఐసీసీ T20 మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ 2026లో భాగంగా భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. క్రికెట్ మ్యాచ్ కారణంగా శ్రోతలు యథావిధి కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినగలరు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనీ సహకారం శ్రీ జీవి నాగార్జున. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15

ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 8 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 10:00 అఖిల భారత్ రవివాసరీ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:00 హిందీలో వార్తలు. ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సీఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, భద్రతా

పట్లను సమీక్షించారు. రాష్టపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజులాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజులాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్ర సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా

0: ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటిమాట శీర్షికన ప్రఖ్యాత రచయిత ముళ్ళప్పుడు వెంకటరమణ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. వెంకటరమణ గారు తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు ఎన్నో రాశారు. వీరు 1931 జూన్ నెల 28వ తేదీన ధవళేశ్వరంలో జన్మించారు. వీరి అసలు పేరు ఏంటంటే ముళ్ళపూడి వెంకటరావు. వీరి తండ్రి సింహాచలం గారు గోదావరి ఆనకట్ట ఆఫీసులో పనిచేసేవారట. రమణ గారి కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో నివసించేవారు. రమణ గారి తండ్రి చిన్నతనంలోనే మరణించారు. వీరి తల్లి కుటుంబంతో సహా మద్రాసు వెళ్లారట. అక్కడ అక్కాబావల వద్ద మద్రాస్ ప్రైమరీ స్కూల్లో 5-6 తరగతులు పూర్తి చేశారు రమణ గారు. 7-8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్లోనూ, ఎస్ఎస్ఎల్సి ఆనర్స్ దాకా కేసరి స్కూల్లోనూ చదివారు. విద్యార్థి దశలోనే లెక్కల్లోనూ, డిబేట్సు, ఇంకా వ్యాసరచనల్లో ప్రతిభ చూపించేవారట ముళ్ళపూడి వారు. పద్యాలు రాసేవారు, నాటకాల్లోనూ వేషాలు వేసేవారట. 1945 బాల అనే పత్రికల్లో రమణ గారి మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చువేశారు. దానిలోనే బాలశతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయ్యారు. తన మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి దానితో వచ్చిన డబ్బుతో సైక్లోస్టైల్ మిషన్ తీసుకుని పత్రికను నడిపారు. 1954 ఆంధ్రపత్రిక డైలీలో సబ్ ఎడిటర్గా చేరారు. అక్కడ పనిచేసేటప్పుడే బుడుగు పిల్లల పుస్తకం రాశారు. ఈ రచన తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటి స్థానం పొందింది. ప్రసిద్ధ చిత్రకారుడైనటువంటి బాపుగారి కృషిలో సహచరుడైనందున బాపు రమణ జంటగా పేర్కొంటారు అందరూ. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా హాస్యరచనలు చేశారు వీరు. సినీ రంగంలోనూ అద్వితీయమైన స్థానం సంపాదించిన గొప్ప రచయిత ముళ్ళపూడి గారు తన కలం బలంతో తెలుగువారి హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. బాపు రమణల కలయికకు తెలుగు కళా జగతికి ఒక స్వర్ణాధ్యాయమనే చెప్పొచ్చు. వీరు తన ఆత్మకథను కోతి కొమ్మచ్చి అనే పుస్తకం ద్వారా వెలువరించారు. 1995 శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ నుంచి ముళ్ళపూడి వారు గౌరవ పురస్కారం అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి చేసిన సేవలకు 1986 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రదానం చేసిన

0: మరో డాక్టరేట్ను కూడా అందుకున్నారు. వీరు సినీ కథా రచయితగా సినీరంగం నుంచి 6 నంది అవార్డులు అందుకున్నారు. రమణ గారు 2011 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. రచయితగా, సినీ కథా రచయితగా, బాల సాహిత్యకారునిగా, హాస్యరచయితగా, ధృవతారగా నిలుస్తారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఇంతవరకు నేటిమాట శీర్షికన ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతి చంద్రు గారి నవలా ధారావాహిక 24వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. అతన్ని గురించి అమ్మమ్మగారిని అడుగుదామని అనిపించింది, కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్ళకి ఇష్టుడు కాదు, అతను వీళ్ల విరోధి. ఆ విరోధం ఎందువలన వచ్చిందో తనకైతే తెలియదు. ఈ సమయంలో రాజారావు పేరెత్తితే అమ్మమ్మగారు నిప్పుతొక్కిన కోతి అయిపోతుంది. అరుణకి రాజారావుని గురించి అడగకూడదు అని అనిపించింది. రాజా గదిలోకొచ్చాడు. అరుణ టైం చూసుకుంది, 12:30 అయింది. మిక్స్చర్ నేను పోసిస్తాను అంది అరుణ. రాజా రాగానే లేచి నుంచుని, నువ్వు డోసు సరిగా ఇవ్వలేవు, నేను జాగ్రత్తగా పోసిస్తాను అన్నాడు రాజా. అరుణ అమ్మమ్మగారి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, మనవడు తనవాడన్న ధీమ. అరుణ గదిలోంచి బయటకు వచ్చేసింది ఊపిరాడినట్లు. ఆ మధ్యాహ్నం రాజా అరుణ అమ్మమ్మగారి గదిలోనే భోజనం చేశారు. భోంచేస్తూ ఉంటే అరుణకి సందేహం కలిగింది. తాతగారు గదిలోకి వస్తేనే ఫ్లూ క్రిములు అంటుకుంటాయని భయపడిన అమ్మమ్మగారు తామిద్దరినీ అక్కడే ఎలా భోంచేయమంది? జ్వరపు గదిలో జ్వరం మనిషి దగ్గర భోంచేయమని ఎలా అంది? ఆయన వృద్ధుడు గనక ఫ్లూ అంటుతుందన్న భయమా, లేక ఇదంతా కూడా ఒక రకమైన నటన? దేనికి నటించాలి అసలు ఆవిడ? ఆవిడ మాట ఇక్కడ ఎవరు కాదంటారు? సానుభూతి కోసమా? ఆవిడకసలు సానుభూతి ఎందుకు? అడుగులకు మడుగులొత్తే భర్త, భయభక్తులుగా మెలిగే కొడుకు కోడలు, లోకమంతా గ్రానీమయమే అనుకునే మనవడు, ఇంకా ఎవరు సానుభూతి కావాలి? ఎంత కావాలట? రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భరించలేదు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. అందరూ తన చుట్టూ చేరి డాన్స్ చెయ్యాలి అనుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అధికారానికి భయపడి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాలిపడి, అందరూ ఎల్లవేళలా తన చుట్టూ చేరి సపర్యలు చెయ్యాలి కాబోలు. అరుణ, నువ్వు సరిగా తింటంలేదు, మరీ అంత నాజూకు తిండైతే ఎలామ్మా? బాగా తిని చక్కగా నవనవలాడుతూ ఉండాలి, వయసులోని పిల్లలంటే. మరి కొంచెం నెయ్యి వేయి వెంకమ్మా, మళ్ళీ ఆజ్ఞ. నవనవలాడుతూ ఉండటానికి తనేమన్నా కూరగాయల పాదా లేక వంకాయ?

చెట్లు బెండకాయలు అనుకుందా. తను మనిషి, ఆలోచించగల ఇష్టాయిష్టాలు గల వ్యక్తి, తనేం బొమ్మ కాదు. వెంకమ్మ, మీగడ పెరుగు వెయ్యి. ఈ కాలం పిల్లలు మజ్జిగ నీళ్లు పోసుకుని ఉసూరుమంటూ ఉంటారు. బాగా నెయ్యి పెరుగు వేసుకుంటే కానీ ఒంటికి రంగు రాదు. తమ ఇంట్లో మజ్జిగ పోసుకుని తింటామని కాబోలు ఎత్తిపొడుపు. మజ్జిగ పోసుకున్నా చారు పోసుకున్నా తన రూపం చూసే కదా ఈవిడిగారు భ్రమసి వెతుక్కుంటూ వచ్చింది. ఆ రంగు ఆ అందం చాలలేదా? అంతా నిగనిగలాడి బాగా లావయ్యి పిల్లల్ని కనాలా? మళ్ళీ సంతలో గొడ్డు జ్ఞాపకం వచ్చింది అరుణకి. చిచి, తనెందుకు మాటిమాటికి పాడి పశువుతో తన్ని పోల్చుకుంటోంది? ఈ ఆలోచనలు తనకి ఇదివరలో వచ్చేవి కాదు. ఇదిగో ఈ అమ్మమ్మ గారితో పరిచయం అయ్యాక ఆవిడ మాటిమాటికి తన్ని పిల్లల్ని కనే ఒక సాధనంలాగా అంటున్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాస్త ఒంట్లో తేలిగ్గా ఉంటే ఎల్లుండి ఇన్విటేషన్స్కి శాంపిల్స్ తెప్పించాలి. అలాగే గ్రాణి, అన్నాడు రాజా. మనం ఒక 2000 ఆహ్వాన పత్రికలు వేయించాలి. అరుణ, మీకు 200 చాలా? అడిగింది. నాకు తెలీదండి, నాన్నని అడగండి. వాళ్ళవి మనవి ఒక్కచోటే వేయిద్దాం. ఒక 200 వాళ్ళ నాన్న పేరుతో వేయిస్తే సరి. రాజా, మంచిగంధం పేపర్ మీద శుభలేఖలు వేయిద్దామా? నన్ను అడుగుతావేమిటి గ్రాణి? నీ ఇష్టం. బజార్ నుంచి శాంపిల్స్ తీసుకొస్తాను, చూడు. నువ్వు ఎన్నిక చెయ్యి. ఎన్ని ఇన్విటేషన్స్ కావాలో చెప్పు. ఎక్కడ ప్రింట్ చేయించమంటే అక్కడ చేయిస్తాను. నువ్వు మరీ అన్యాయం రా. నీకు నచ్చిన కార్డులు సెలెక్ట్ చేసుకో. నాదేముంది ముసలిదాన్ని? మీ ఇద్దరూ బజారుకెళ్ళి కార్డులు ఎన్నిక చేయండి. నాకేం తెలీదండి, అంది అరుణ. నువ్వు మా వాడితో పాటు వెళ్ళి కారులో కూర్చో. వాడికి నా టేస్ట్ తెలుసు. 15 తెండి. ఇదిగో కార్డు మంచి దర్జాగా మన స్టేటస్కి సరిపోయినట్లుండాలి. చచ్చు కార్డులు మటుకు తేకండి. ఖరీదుకు లెక్క చేయకండి. కార్డు కనీసం 4-5 ఉండాలి. అప్పుడు కానీ దర్జాగా ఉండదు. మీరు ఆ ఖరీదులో శాంపిల్స్ పట్టండి, నేను సెలెక్ట్ చేస్తాను. ప్రతిదీ నేనే చూడాలి. మీ తాతగారిక ఏమీ పట్టదు. మీ నాన్న అమ్మ సరే సరి, వాళ్ళకి ఏ సరదాలు లేవు, క్లబ్బులు సినిమాలు తప్ప. నువ్వేమో అన్నిటికీ గ్రానీ గ్రానీ అంటావు. అరుణ, నువ్వు వచ్చేకైనా నాకు ఈ బాధ్యత తగ్గుతుందని అనుకుంటున్నానమ్మా, అంది అమ్మమ్మగారు. అరుణ తనలో తను నవ్వుకుంది. ఇంత పొడుగు లెక్చరు ఇచ్చి చివరికి కార్డులు తనే ఎన్నిక చేస్తానంటోంది. ఆవిడ ఏ బాధ్యత ఎవరినెత్తినా పెట్టరు. ఊరికే పైకి అలా అంటూ ఉంటారు. అరుణకి పెళ్లి గురించి పెద్ద అభిప్రాయాలేం లేకపోయినా పెళ్లి శుభలేఖల గురించి కొన్ని కోరికలున్నాయి. తను బీఏ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ లెక్చరర్ని ప్రేమించి వాళ్ళిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లాడారు. వాళ్ళిద్దరూ కలిసి కొత్త రకమైన శుభలేఖ పంపారు అందరికీ. మిత్రులకు, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి ఈ ఇష్టాన్ని పర్మనెంట్ చేసుకునేందుకు జీవిత భాగస్వాములం అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఫలానా రోజున ఫలానా చోట ఫలానా సమయాన్న మీ అందరి సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాం. మీరందరూ మా పెళ్లికొచ్చి మమ్మల్ని అభినందించి మేము ఇవ్వబోయే విందులో పాల్గొనమని ప్రార్థన. ఈ ఆహ్వానం నూతనంగానూ అందంగానూ అనిపించింది స్టూడెంట్స్ అందరికీ. వధూవరులిద్దరూ పెద్దలను ఎదిరించి తమ పెళ్లికి తామే అందరినీ పిలవడం చాలా గొప్ప విషయంగా తోచింది. ఆనాడు చాలామంది అనుకున్నారు తమ పెళ్లిళ్ళకు కూడా ఇలాగే తామే ఆహ్వానం పంపాలని. ఇటువంటి శుభలేఖ అచ్చు వేయించమని అడిగితే అమ్మమ్మగారు ఊరుకుంటుందా? అమ్మో, గంటసేపు లెక్చర్ ఇస్తుంది. అరుణ తన మనసులోని ఆ కోరికను పెదవి దాటి పైకి రానివ్వలేదు. 3 క్రితం ఏఎస్టీ గారి కూతురి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఇన్విటేషన్ కూడా అరుణకి చాలా నచ్చింది. నిజానికి ఆ ఇన్విటేషన్ తను తీసి పెట్టిలో దాచుకుంది కూడాను. పసుపు ఎరుపు కలిపిన రంగుల కలయిక, మీద సన్నని మంగళసూత్రాలు, మట్టెలు, ఈ 2 బొమ్మలు. ఇన్విటేషన్ కుడివైపున పైన చంద్రుడు, నక్షత్రాలు. ఆ చంద్రుని బింబంలో కనీ కనపడని చిరునవ్వు. చంద్రబింబం నుంచి పూలు రాలుతున్నాయి ఈ తాళిబొట్టు మీద. చాలా చిన్న సైజు ఇన్విటేషన్. రేఖాచిత్రాల్లో ఇంతటి భావం ప్రతిబింబింపచేయడం అరుణ ఎప్పుడూ చూడలేదు. ఆ ఇన్విటేషన్ చూసిన కొద్దీ కొత్త భావాలు స్ఫురించటం మొదలుపెట్టాయి. మాంగల్యం, పసుపు, కుంకుమ, వెన్నెల, ఆ పూల జల్లు, ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత కలిగించేవి. వీటన్ని

అన్నిటినీ ఆ ఒక్క ఇన్విటేషన్లో పొందుపరిచాడు ఆర్టిస్ట్. అలాంటి ఇన్విటేషన్ తాము కూడా వేయించుకుంటే డాబుగా కన్ను చెదరగొట్టేదిగా కాక సింపుల్గా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కానీ అమ్మమ్మగారు ఒప్పుకోదుగా, కంటికి నదరుగా దర్జాగా ఉండాలని అంటారు ఆవిడ. అరుణ తన మనసులో ఉన్న అభిప్రాయాలను చెప్పదలుచుకోలేదు. కొద్ది కొద్దిగా రాజీ పడుతోంది ఇప్పుడు. తన మాటకి అభిప్రాయానికి వాళ్ళు విలువ ఇవ్వరు. ప్రస్తుతం తన మాట నెగ్గదు. ముందు ముందు రాజాని తన ప్రేమతో బంధించాలి. అప్పుడు తన అభిరుచులకి అభిప్రాయాలకి చోటు ఏర్పడుతుంది. ఆవేళ సాయంత్రం బృందావనంలో దిగారు లక్ష్మీదేవి గారు, ఆనందం గారు. వారు వచ్చేసరికి అమ్మమ్మగారికి టెంపరేచర్ లేదు. నీరసం వలన సబ్నార్మల్కి వచ్చేసింది. గ్లూకోజ్ వేసిన పళ్ళరసం, హార్లిక్స్ 2 గంటలకోసారి ఇస్తున్నారు నిస్త్రాణ రాకుండా. రైలు దిగి ఇంటికి రాగానే లక్ష్మీదేవి గారు అమ్మమ్మగారిని చూడడానికి రాలేదు. కొడుకు కూడా రాలేదు. కారు స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చిన అరగంటకు కానీ తల్లి ఉన్న గదిలోకి రాలేదు ఆనందం గారు. అరుణ కావాలనే పరిశీలిస్తూ కూర్చుంది. గ్రానీ అంటే రాజాకున్న ఆదుర్త, తల్లి అంటే ఆనందం గారికి ఆయన భార్యకి గల ఉదాసీనతకి ఎక్కడా లంగర్ అందడం లేదు. ఈ ఇంట్లో ఎవ్వరూ సహజంగా ప్రవర్తించలేరా? అంతా అసహజంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది అరుణ. స్నానాలు చేసి బట్టలు మార్చుకుని తాపీగా తల్లిని చూసేందుకు వచ్చారన్న విషయం ఆ దంపతులను చూడగానే అర్థమైపోయింది అరుణకి. లక్ష్మీదేవి గారు పల్చని టెర్రీన్ చీర కట్టుకుంది. సన్నగా ఫారిన్ పెర్ఫ్యూమ్స్ సువాసన వస్తోంది. ఆ పెర్ఫ్యూమ్స్తో కలిసి శాండిల్ సోపు వాసన ఫ్రెష్గా శుభ్రంగా ఉంది. వెనకాల ఆనందం గారు, ఆయన కూడా స్నానం చేసి చలవ బట్టలు, తెల్లగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుని వచ్చారు. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు, అతిథుల్లాగా, ఆగంతుకుల్లాగాను. 5 నిమిషాలు నిశ్శబ్దం. లక్ష్మీదేవి గారు అరుణని అడిగారు, నువ్వెప్పుడొచ్చావు అని. ఉదయం మెయిల్కొచ్చాను అంది అరుణ. పాపం పసిపిల్ల, రైలు దిగినప్పటి నుంచి ఇలా మంచం వదలకుండా కూర్చుంది. ఇంట్లో సామాను పడేసి పరిగెత్తుకొచ్చింది. ఆఫీసుకు కూడా వెళ్ళలేదు వెర్రిపిల్ల. ఎంత అపేక్ష, ఎంత ప్రేమ, చెప్పుకుపోతున్నారు అమ్మమ్మగారు. లక్ష్మీదేవి గారు అరుణ వంక చూస్తున్నారు. ఆ కళ్ళల్లో నవ్వు, జాలి, ఏదో తెలియని భావం. వివరంగా చదవలేకుండా ఉంది. ఆవిడ తన్ని చూసి నవ్వుతున్నదా? రాజా ఒక్కరే ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది అరుణ ఇబ్బందిగా. నిన్న రాత్రి బాబు కన్ను ముయ్యలేదు, అలా కూచునే ఉన్నాడు. నాకు దగ్గు, ఆయాసం, ప్రాణం పోతుందనే అనుకున్నానమ్మా. వాడు తెల్లవార్లు అలా వీపు రాస్తూ కూర్చున్నాడు. కడుపును పుట్టకపోయినా వాడు నా రుణం తీర్చుకుంటున్నాడు. లక్ష్మీదేవి గారు ఏం మాట్లాడలేదు. పక్క టేబుల్ మీద ఉన్న తెలుగు పత్రిక చూస్తూ కూర్చున్నారు. డాక్టర్ గారు వచ్చారా అడిగారు ఆనందం గారు. అరుణకి ఆనందం గారి కంఠం విన్న ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన రోజులో 1-2 మాటలు కూడా మాట్లాడరు. వచ్చారు, ఫ్లూ అన్నారు. అయితే 3 రోజుల్లో తగ్గిపోతుంది. నిన్న జ్వరం కదా, ఈరోజు టెంపరేచర్ ఉందా అడిగారు. లేదు, సబ్నార్మల్లో ఉంది అన్నాడు రాజా. ఒళ్ళు నొప్పులు, తలంతా పీకేస్తున్నది, తల మీద బొబ్బలు కట్టినట్టు నొప్పులు అన్నారు అమ్మమ్మగారు. ఫ్లూ కదా, నొప్పులుంటాయిలే రాజా, మందులు అవి చూసుకుంటున్నావుగా అంటూ లేచారు ఆనందం గారు. లక్ష్మీదేవి గారు వెంట నడిచారు.

0: మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 24వ భాగం విన్నారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ముద్దు, కొత్త కర్రల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఇప్పుడు రెటమతప్ మనిషి కథానికి

నువ్వేంది ఈ పనులు చేయడం ఏంది విచిత్రంగా ఉందే అన్నాను వచ్చి రావడంతోనే వెంకటేశ్వరులతో గుమ్మం కాడే. వెంకటేశ్వరులు నవ్వి ఊరుకున్నాడు. అతని ముఖంలో తప్పు చేశానన్న భావనే లేదు. ఆశ్చర్యంగా మనిషి నింపాదిగా ఉన్నాడు. అంత తొందరేంది చెప్తాలేరా, ఇప్పుడేగా ఊరి నుండి వచ్చావు, పద ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తర్వాత మాట్లాడుకుందాం అని టవల్ ఒకటి చేతికిచ్చి బాత్రూమ్ చూపించి వెళ్ళిపోయాడు వెంకటేశ్వరులు. వెంకటేశ్వరులకి నాకు చిన్నప్పటి నుంచి స్నేహం, వాడి మనస్తత్వం నాకు బాగా తెలుసు. పట్టిందే పట్టు, అభిమానం జాస్తి, మాటకాడ డబ్బులు కాడ భలే నిక్కచ్చి మనిషి. ఆ ఏముందులేని వెంకటేశ్వరులు కాడ భరోసాగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా కంగు తినాల్సిందే. ఏదైనా కానీ ముక్కుసూటిగా ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు. మాట తేడా వచ్చిందంటే ఇక మనిషితో మాట్లాడడు. దానివల్ల కాలేజీలో కానీ ట్యూషన్ పిల్లలతో కానీ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఇబ్బందులు వచ్చినా పట్టించుకోకుండా మొండిగా ఉంటాడు. అంత కరాఖండిగా ఉండటంలో ఒక్కోసారి సగటు జనానికి వెంకటేశ్వరులకి పుసిగేది కాదు. వెంకటేశ్వరులు ఏ విషయంలోనూ తగ్గడు. నా తప్పు లేనప్పుడు నేను ఎంత తగ్గాలి అని తన పట్టు మీదే ఉంటాడు. కొద్దిగా కూడా సర్దుబాటు చేసుకోడు. జనమే అతను బట్టి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. జనం ఇంత ఖచ్చితత్వానికి అలవాటు లేక, ఇంత ఖచ్చితత్వం సహించలేక ఆయనంతా రెటమతం లేండి అని పక్క తప్పకుండా ఉంటారు. దేవుళ్ళ పట్ల, మతాల పట్ల, మతాచారాల పట్ల కూడా వెంకటేశ్వరులు ఘటైన అభిప్రాయాలు. ఆ అభిప్రాయాలు విమర్శలు వినలేక అట్లాంటి విషయాలు వెంకటేశ్వరుల దగ్గర ఎత్తడానికి కూడా స్నేహితులు జంకేవాళ్ళు. వెంకటేశ్వరులతో వాదన గెలవలేక ఈయనంతా వితండ వాదం అని మనసులో విసుక్కునేవాళ్ళు. చిన్నప్పుడు ఈదిమూడులో నాది వెంకటేశ్వరులు ఎదురుబదురుళ్ళు. నాకు ఊహ తెలిసేపాటికే వెంకటేశ్వరులకి నాన్న లేడు. వాళ్ళమ్మ ఒక్కతే పాపం. ఎకరం పొలంలో కాయగూరలు పండించి అమ్ముకొస్తా ఇద్దరు పిల్లల్ని ఎట్టాగో తంటాలు పడతా రెక్కల కష్టం మీద సాక్కొచ్చింది. పెద్దోడు ప్రసాద్కి చదువవ్వలేదు, బేవారసాల సావాసాలు పట్టాడు, చెడు అలవాట్లకు మళ్ళాడు. ఇంకా వాళ్ళమ్మ ఇట్ట కాదని ప్రసాదని కూరగాయలు కడ తన చేతి కింద పొలం పనిలో పెట్టింది. వెంకటేశ్వరులు చరుద్దులో బలే చురుకైనవాడు. వెంకటేశ్వరులు నేను కలిసి బడికెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. వెంకటేశ్వరులు బడికెళ్ళి శుభ్రంగా చదువుకుంటా నలుగురిలో శభాష్ అనిపించుకుంటా ఉండటం చూసి ప్రసాద్ వారవలేకపోయాడో ఏందో, ఎప్పుడు వెంకటేశ్వరులతో గొడవలే, రోజు ఏదో ఒక సాకుతో తనడానికి వచ్చేవాడు. ఒక్కోసారి అకారణంగా కొట్టి వెళ్ళిపోయేవాడు. ప్రసాద్ బలాఢ్యుడు కావటం వల్ల వెంకటేశ్వరులు ఏం చేయలేక మనసులోనే క్రోషాన్ని అణుచుకుంటా ద్వేషాన్ని పెంచుకున్నాడు. అది అట్టట్ట వాళ్ళిద్దరితో పాటు పెరుగుతా ఇద్దరిని పూర్తిగా ఎడం చేస్తూ వచ్చింది. 10 పాస్ అయ్యేగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజీ చదువు పూర్తి చేశాడు వెంకటేశ్వరులు. డిగ్రీ గుంటూరు హాస్టల్లో ఉండి పూర్తి చేశాడు. తర్వాత చీరాలు వచ్చి ట్యూషన్లు ప్రారంభించి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించి మెల్లమెల్లగా జీవితంలో స్థిరపడ్డాడు. ప్రసాద్ మాత్రం బాగా తాగుడుగా అలవాటు పడ్డాడు. పెళ్లి చేస్తాడన్నా బాగుపడతాడని వాళ్ళమ్మ పెళ్లి చేస్తే ప్రసాద్ పెళ్ళాం పోషణ భారం కూడా వాళ్ళమ్మ నెత్తినే పడింది. ఎప్పుడైనా నెలకో 15 రోజులకో చీరాలు వచ్చి 100-200 బలవంతాన్ని అడిగి తీసుకెళ్తూ ఉంటాడంట. తాగి ఇంటికొచ్చి విసిగిస్తూ ఉంటాడంట. అందుకే ప్రసాద్ పేరెత్తుతేనే బగ్గుమనేవాడు వెంకటేశ్వరులు. అసలు ఆ పేరే నా దగ్గర తేవద్దని కసురుకునేవాడు. అట్లాంటిది ఇప్పుడు ప్రసాద్ చచ్చిపోయాడంటే వెళ్ళి తలగొరువు పెట్టి రావటం ఏంది, ఏమై ఉంటుంది? యాంత్రికంగా స్నానం చేస్తున్నా కానీ నా ఆనంచులన్నీ వెంకటేశ్వరుల చుట్టూ తానే తిరుగుతున్నాయి. ఆలోచిస్తానే స్నానం కానిచ్చి బయటకు వచ్చాను. ఇప్పటికే బాగా చీకటి పడింది. వెంకటేశ్వరులు టీ కప్పుతో సహా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రారా సత్యం, మేడపైకి వెళ్ళి మాట్లాడుకుందామని మేడపైకి దారితీశాడు. మేడపైన చల్లగా వెన్నెలు కురుస్తూ ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. అక్కడే వేసున్న కుర్చీల్లో కూర్చున్నాం ఇద్దరం. ఇప్పుడు చెప్పరా వెంకటేశ్వరులు అన్నాను కుర్చీలోంచి ఆసక్తిగా ముందుకు వంగి. జరిగినవన్నీ నెమరేసుకుంటున్నట్టున్నాడు కాబోలు వెంకటేశ్వరులు. ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా మంద్రస్వరంతో చెప్పటం మొదలుపెట్టాడు. నేను ఆ రోజు క్లాసులో ఉన్నప్పుడు వచ్చిందిరా కబురు. వినంగానే బాధగానే దుఃఖంగానే ఏమీ అనిపించలేదు. నిజం చెప్పాలంటే రిలీఫ్గా ఫీల్ అయ్యాను. చస్తే వాడి చావు కూడా వెళ్ళకూడదు అనుకున్నాను. పైగా కల్తీ సారాయి తాగి చచ్చాడనేసరికి ఇంకా కడుపు మండింది. వెళ్ళడానికి నా మనసు ఒప్పలేదు. శత్రువు చచ్చినా వెళ్ళేవాడిని, వీడి చావుకు మాత్రం వెళ్ళబుద్ధి కాలేదు. కానీ మా అమ్మరా, ఇంట్లో ఒకటే శోకండాలు, వెళ్తే మీరు వెళ్ళండి, నేను చస్తే రానన్నాను. మనిషి పోయిన తర్వాత కూడా ఏం పట్టుదలరా పంతాలరా నాయన. ఊళ్ళో 4 రకాలుగా అనుకుంటారా నాయన. నారాయణ కొడుకు ఇట్ట చేశాడనే మచ్చ మనకెందుకురా. ఇన్నాళ్ళు మీ మధ్య నేను తలదొరచలేదు అయ్యా. ఈ ఒక్కసారి నా మాటినయ్యా, 4 పని అయ్యా, నా మాటినయ్యా అని నా ఊపిరాడకుండా నేను బయలుదేరిన దాకా ఊరుకోలేదురా. సరే, మేము వెళ్ళేసరికి శవాన్ని ఇంటి బయట నేల మీద పడుకోబెట్టి ఉంచారు. మేము వచ్చామని తెలియంగానే వచ్చేసారా మా ప్రసాద్ గారి బేవర్స్ బ్యాచ్ అంతా. అంతమంది ఉన్నారా, ఒక్కడు కూడా ఒక్క రూపాయి పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించలేదురా. నేను కనపడగానే మళ్ళీ అన్నీ వాళ్ళకి లిస్ట్ అంతా గుర్తుకొచ్చింది. అప్పటికప్పుడు షామియానాలు, కుర్చీలు, ఐసుగడ్డలు, సరుకులు, దండలు, టపాకాయలు, బ్రాహ్మడు, ఒకదాని తర్వాత ఒకటి, అన్నింటికీ నా డబ్బులే. ఎవడెవడో రావడం, దానికని దీనికని డబ్బులు తీసుకుపోవటం చూస్తుంటే ఖర్చుల కోసమే నేను రమ్మని ప్రాణం తీసినట్టుందిరా. బంధువులంతా వచ్చున్నారు. మా అన్న ఇంట్లో చూస్తే సరిగ్గా

పూటకు కూడా బియ్యం ఉన్నట్టు లేవు. మా వదిన ఇద్దరు పిల్లలు బిక్కిమిక్కిమంట బిక్క తెచ్చి పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇంతలో నా నూకరాజు గారు వచ్చాడు. నూకరాజు గారు, నీకు కూడా తెలుసు కదరా, మనతో పెద్దాక చదివాడే వాడు. ఆడొచ్చి ఈ ప్రసాద్ గారు ఊళ్ళో చేసిన అప్పులు, వాడి నిర్వాకాలు, వాడి చేష్టలు అన్నీ చెప్పాడు. మా జోగయ్య బాబాయ్ ఇక్కడ చాలా అప్పు పెట్టాడంట, పొలం కాగితాలు పెట్టి. జోగబాబా సంగతి నీకు తెలుసుగా, గోతిగాడ గుంటనక్క. మెల్లగా ఈ ఉన్న ఒక్క ఎకరం కూడా కుట్టేయాలని చూస్తున్నాడంట. ఇది మా నాన్న పొలం, ఆయన తర్వాత మా అన్నదమ్ములందరికీ చెందుద్ది. నేనంటే కాలేజీలో చెప్తా, ట్యూషన్లు చెప్తా, కాస్త బాగానే ఉన్నా కదా అని ఆ పొలంలో వచ్చేది వాళ్ళకే వదిలేశా. అప్పుడు అది కాస్త ఎవడో నూకుతానికి చూస్తూ ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నిదానంగా ఈ విషయం జోగయ్య బాబాయ్తో కదుపుతాం అనుకున్నా. ఇంతలో ఇంట్లో నుంచి మా అమ్మ శోకండాలు పెద్దగా వినపడి ఆ ఇంట్లోకి పరిగెత్తాను. అమ్మ ఏడుస్తుంటే అమ్మతో పాటు మా వదిన పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏందమ్మా ఏంది అన్న, ఏం జరిగిందోనని. మా జోగయ్య బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడు, నీళ్లు నములుతా, గుండనొక్క చూపులు చూస్తా. నన్ను చూడంగానే నెమ్మదిగా బయటకు జారుకున్నాడు. ఏందమ్మా ఏందంటే, అమ్మ ఏడుస్తుందని సమాధానం చెప్పదే. కాసేపటికి సంభాళించుకొని ముక్కు చూస్తా, నీకేమో ఈ కర్మకాండలు అవి గిట్టవు కదయ్యా, మరి మా వాడికి తలకరు ఎవడు పెడతాడరా భగవంతురా అని పాలిపోక జోగయ్య బాబాని పిలిపించావురా. కురువి ఆయన పెడతాడంట, కానీ ఆయనకంట కురువి పెట్టినందుకంట ఆ పొలం రాసివ్వాలంటయ్యా. ఎలాగో ప్రసాదు 40,000 దాకా అప్పున్నాడు, మిగిలింది కురువు పెట్టి దాని కింద ఈ పొలం ఇచ్చేయాలంటయ్యా. మొదలు కానించి ఆయన పాపిష్టికల్లన్నీ ఈ పొలం మీదనే, ఎన్ని పిత్తలాడగాడు పెట్టాడని ఉన్న ఆ కాస్త పొలం ఆయనకిచ్చి మీ వదిన పిల్లలు ఏం కావాలయ్యా అడుక్కు తినాలా అంది కచ్చిగా. నాకు విషయం అర్థమైపోయింది. ఏడుదిమూడులో ఉంది ఇక ఒక్క ఎకరం పొలమే. 6 కాలం శ్రమించి కూరగాయలు పండిస్తే కుటుంబం బొటాబొటిగా గడుస్తుంది. ఆ కాస్త ఆధారం కూడా పోయిందంటే నిజంగానే వదిన పిల్లలతో పాటు రోడ్డును పడాల్సిందే. నేను భలే ఇరకాటంలో పురిపోయాను. కరువు పెట్టకపోతే పొలం పోయేటట్టుంది. కరువు పెడితే ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించుకున్న నా ఆదర్శాలన్నీ గాలిగిపోతాయి. ఎట్టా, మొదటిసారిగా నేను నమ్మిన విలువలు, ఆదర్శాలు ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయాల్సింది పోయి అవే అడ్డంకిగా మారితే ఇక ఆదర్శాలకి విలువలకి విలువే ఉంది, అవి ఉండి ప్రయోజనం ఏముంది. మన నమ్మకాలు, విలువలు మనిషికి మేలు చేసేటప్పుడేగా వాటి విలువ పెరిగేది అనిపించింది. తల కరువు పెడితే నేను ఒక్కడేనే నష్టపోతే నష్టపోతాను. తల కొరివి పెట్టకపోతే ఒక కుటుంబం నష్టపోతుంది. నా కారణంగా ఒకళ్ళు బాగుపడాలే కానీ నష్టపోకూడదు. అందుకే బాగా ఆలోచించి తల కరువు పెడదామని నిర్ణయించుకున్నాను. నేను తల కరువు పెడతాననేసరికే అక్కడ శవంకడ వాతావరణంలో ఉత్సాహం వచ్చింది. మేళాలు ఒకసారి గట్టిగా మోగాయి. టపాకాయలు, తారాజువ్వలు పేలాయి. 4 మా అన్న స్నేహితులు పాడెత్తుకున్నారు. నేను తిక్కిడి అందుకున్నాను. ఎవరో గోవింద గోవింద అని గోవింద కొట్టారు. శవం ముందుకు కదిలింది. శవం ముందు బేసిన్లో పూలు, కుంకుమ, చిల్లర డబ్బులు కలిసి జల్లేవాళ్ళు, కాస్త మందేసి చిందేసేవాళ్ళు కదిలారు. అట్టా కాస్త దూరం ముందుకెళ్ళానో లేదో హఠాత్తుగా మోగే మేళం ఆగిపోయింది. పేలుతున్న తారాజువులు ఆగిపోయాయి. ఏందని వెనక్కి తిరిగి చూస్తే చిందేసేవాళ్ళు ఆగిపోయి ఉన్నారు. పాడి మోసేవాళ్ళు అట్టాగే నెట్రాళ్ళలా నిల్చొని ఉన్నారు. పాడి ముందు జోగయ్య బాబాయ్ చిందులు తొక్కుతా అరుస్తూ ఉన్నాడు. ఏరా, మీ పాటికి మీరు శవాన్ని ఎత్తికెళ్తే వీడు చేసిన అప్పేవుడు తీరుస్తాడరా మీ బాబు. కరువు పెట్టడం నకరాలు పోయినోడివి, ఇప్పుడు ఎట్టా పెడతానన్న అన్నయ్య నాటకాలు కాకపోతే ముందు నాకు ఇవ్వాల్సిన బాకీ నయా పైసలతో సహా నాకు ఇచ్చి అప్పుడు ముందుకు కదలండి అని శవం ముందు ఆటమేసుకుని కూర్చున్నాడు. ఆయన అనే ప్రతి మాట నన్నేనని నాకు తెలుసు. నా చేతిలో ఉన్న కుండలో నిప్పు కణికల్లా నా గుండెలు భగభగ మండిపోయినాయి. ఇప్పుడు ఈ సమస్య ప్రసాద్ది కాదు, మా అమ్మన్నట్టు కుటుంబం మొత్తానికి సంబంధించిన సమస్య, కుటుంబం పరుగు సంబంధించిన సమస్య. గబగబా వెళ్ళి నా బ్యాగులో చెక్ బుక్ తీసి 40,000 చెక్ రాసి ఆయన మొహాన్ని కొట్టాను. శవం ముందుకు కదిలింది. మనం ఆ పని మనకు ఇష్టమై చేస్తున్నామా, చేయాల్సి వస్తే అనేది అక్కడ ఎవరికీ అవసరం లేకుండా పోయింది. ఆ పని మనం చేస్తే బాగుండని అక్కడ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సమాజానికి వ్యక్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో పని లేదు. మనకి ఇష్టమైన పని మనం చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని, లోకాన్ని లెక్క పెట్టాల్సిన పని మనకి లేదనుకో, కానీ మనకు అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు, కొంతమంది తృప్తి కోసం మన అభిష్టానికి వ్యతిరేకంగా చేయాల్సి వచ్చినప్పుడు, మన వ్యక్తిగతంగా నష్టపోయినా సంఘంలో మన పరపతికి భంగం వాటిల్లినా కానీ మనం చేస్తున్న పనిలో మానవత్వం ఉందా లేదా అని చూడాలనుకుంటాను. అందుకే బాగా ఆలోచించి తరివి గొరువు పెట్టాను. స్వర్గంగా నిట్టూర్చాను. నేను నా లోపల అనుకున్నట్టే వెంకటేశ్వరులు ఎక్కడ దారితప్పి ప్రవర్తించలేదు. వెంకటేశ్వరులకి నాకు మధ్య కాసేపు నిశ్శబ్దం. నేను లేచి వెంకటేశ్వరుల భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా హృదయానికి అత్తుకున్నాను. ఆ తర్వాత రోజు ఈదుమూడులో ప్రసాద్ పెద్దదినం జరిగింది. అంతా కలిసి వెళ్ళాం. వెంకటేశ్వరుల కార్యక్రమాలు అన్ని దగ్గరుండి చేయిస్తున్నాడు. నేను, నూకరాజు, హడావిడి అంతా నెత్తిని వేసుకున్నాం. ఎక్కడా జోగయ్య బాబాయ్ జాడలేదు. శామయాన కింద వేటకూరతో భోజనాలు అవుతున్నాయి. వెంకటేశ్వరులను కూర్చోబెట్టి బ్రాహ్మలు పూజలు చేపిస్తా పిండాలు పెట్టిస్తున్నారు. ప్రసాద్, ఇద్దరు ఆడపిల్లల వెంకటేశ్వరులు చుట్టూనే తిరుగుతున్నారు పొద్దుట్టు నుంచి. వెంకటేశ్వరులు ఆ పిల్లలతో మాటలు చెప్తా పనులు చూసుకుంటున్నాడు. పూజ అయిపోయినట్టుంది. పిండాలు సంచిలో పెట్టుకుంటా వెంకటేశ్వరుని ఎగరికొచ్చాడు శ్మశానానికి వెళ్దామన్నట్టు.

0: రేపటి నుంచి నన్ను పీడిస్తా ఉన్న సందేహం ఒకటి వెంకటేశ్వరుని అడగడానికి వీలు చిక్కింది. నిన్నొక విషయం అడుగుతాను రా, ఏమనుకోవుగా అన్న వెంకటేశ్వరులతో. ఏమనుకోనన్నట్టు తల అడ్డంగా ఆడించి పిండాలని పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు వెంకటేశ్వరులు. నేను ఒక కుర్చీలో వెంకటేశ్వరు ఎదురుగా కూర్చున్నా. అక్కడ మేమిద్దరం తప్ప ఎవరూ లేరు. అందరూ దూరంగా భోజనాల దగ్గరున్నారు. వెంకటేశ్వరులు, అంతా బాగానే ఉందిరా, కానీ మీ వదిన వాళ్ళ పిల్లల మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? వాళ్ళిద్దరిని చదివిస్తామన్నట్టుగా ఊళ్ళో అంతా గుసగుసగా ఉంది. మిగతా వాక్యం అనలేకపోయాను. అవునరా సత్యం, ఎందుకో తెలుసా? అది ఎవరికీ తెలియదు. చెప్తా విను. నేను స్కూల్ నుంచి కాలేజీ నుంచి నకలనకలాడుతూ ఆకలితో ఇంటికొచ్చేవాడిని. ఇంట్లో అన్నం గిన్నెలో ఒక అన్నం మెతుకు ఉండేది కాదు. మా అన్న ప్రసాద్ గాడు నా మీద కక్ష కొద్దీ నా కట్టిపెట్టిన అన్నం కూడా తినేసి వెళ్ళిపోయేవాడు. ఈ విషయం అమ్మకు చెబుతాను, నేను అమ్మకు చెప్పేవాడిని ఎంతో చూస్తానని నన్ను బెదిరించేవాడు. అందుకని అమ్మకు ఈ విషయం చెప్పేవాడిని కాదు. వాడికి భయపడి కడుపు నిండా నీళ్ళ తాగి ఆకలి నా కడుపులోనే చంపుకునేవాడిని. మా వదిన ఇదంతా గమనించి నాకు విడిగా అన్నం కూరలు తీసి దాచి మా అన్న లేనప్పుడు పిలిచి నా కడుపారా పెట్టేదిరా. మా అన్నకి ఈ విషయం తెలిసి నన్ను మా వదిన అనుమానించి వదిన్ని కొట్టి అవమానించినప్పుడు నేను నోరు మెదపలేదురా. ఆ మహాతల్లి ఆ చివరి మాటలు అంటున్నప్పుడు ఎప్పుడూ లేని వెంకటేశ్వరుల కంఠం దుఃఖంతో వణికింది. బహుశా వెంకటేశ్వరుల కళలో ఒక పలచటి కన్నీటి పొర అల్లుకుని ఉండొచ్చు. నా కళలో అల్లుకున్నట్టే. మంగళోళ్ళు పిలుస్తున్నారు. ఇద్దరం ఎవరికి వాళ్ళని సంభాళించుకుని శ్మశానానికి వెళ్ళాం. స్థిరంగా బాసం పట్టు వేసుకుని మంగళవాళ్ళ ముందు కూర్చున్నాడు వెంకటేశ్వరులు. మంగళవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చకచకా మొదలుపెట్టారు. వంచిన తలమించి జుత్తు గుత్తులు గుత్తులుగా రాలి పడిపోతుంది. సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు అన్నాడు స్వామి వివేకానంద. శరీరాలు నశిస్తే పర్వాలేదు, విలువలు శిథిలమైతే, మంచితనం నశిస్తే. వెంకటేశ్వరుల విలువలు ఇప్పుడు నశించినట్ట లేక ఉజ్వలంగా ప్రకాశించినట్ట? కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బుని ఇష్టం లేని మనిషి కోసం ఇష్టం లేని పద్ధతుల్లో మనసు చంపుకుంటూ ఖర్చు చేయాలంటే నిజంగానే పెద్ద గుండె కావాలి. అందులో నిబ్బరం ఉండాలి, నిలవెత్తు మానవత్వం ఉండాలి. ఇప్పటిదాకా రెటమతం మనిషిని, వితండవాదమని, తండవాడని, అదని ఇదని వెంకటేశ్వరుని జమ్మగట్టిన జనం ఇప్పుడేమనుకుంటారు? అసలు అనుకుంటారా? ఇష్టం లేని కూరతో ఒక్క పూట భోజనం కూడా సహించిన ఈ జనం వెంకటేశ్వరులు చేసిన ఈ త్యాగం అర్థం చేసుకుంటారా? ఏమో, నున్నగా గీసిన గుండెతో గుండెల మీదుగా భుజాలు చుట్టూ కప్పుకున్న పంచితో ప్రశాంతంగా నిండుగా నర్మగర్భంగా చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క అడుగు హుందాగా తృప్తిగా వేస్తూ వస్తున్న వెంకటేశ్వరులను చూస్తుంటే సమస్తాన్ని వదిలి లోక సంచారాలకి బయలుదేరిన గౌతముడే కనిపించాడు ఆ నిమిషం నా కళ్ళకి.
1: మీరింతవరకు రెటమతప్ మడిసి కథానిక విన్నారు. రచనా పఠనం శ్రీ పి శ్రీనివాస్ గౌడ్.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా గోరంత దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం విందాం. సంగీతం కెవి మహదేవన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో పి సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యం విందాం. చిత్రం ముత్యాల ముగ్గు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఓ బంగారు పిచ్చిక.

విన్న ఆ పాట బంగారు పిచ్చుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు రాధా కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

0: విన్న ఆ పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. సాహిత్యం ఆరుద్ర, స్వరకల్పన కెవి మహదేవన్.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి శ్రీనుబాబు.
1: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ ను రాష్ట క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీమునిపట్నం మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన DG100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం, తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: భాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2239393, ఎస్టీడీ కోడ్ 08596. హలో
3: సార్, నమస్కారం అమ్మా.
2: నమస్కారం.

0: ఎస్టీడి కోడ్ 08596. హలో
1: సార్, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి?
1: రైల్వే స్టేషన్ రాయవారం నుంచి మాట్లాడుతున్నానండి.
0: పేరు?
1: శ్రీనివాసులు అండి నా పేరు.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: చాణక్య చంద్రగుప్తలో మంచి పాట ఒకటి ఏంటి సార్?
0: చాణక్య చంద్రగుప్త మంచి పాట చిత్రం నుంచి. ఓకే, వినేద్దాం అందరం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి
2: మేడం? చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. నరేంద్ర రెడ్డి గారు చెప్పండి.
2: మేడం దీక్ష.
1: దీక్ష చిత్రం పేరు?
2: అవును మేడం.
1: అందులో ఏ పాట?

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
5: కడప నుంచి మేడం. రమాదేవి మేడం.
2: రమాదేవి గారు?
5: అవును మేడం.
2: చెప్పండి, అన్ని కార్యక్రమాలు వింటున్నారా
5: మేడం?
2: హలో
5: మేడం, మీ పేరు మేడం?
2: శైలజ కాకర్ల. చెప్పండి.
5: శైలజ గారు మేడం.
2: ఓకే. రమాదేవి గారు, అన్ని కార్యక్రమాలు వింటున్నారా?
5: వింటున్నాను మేడం. ఈరోజు బావలగారు కూడా మంచి సాంగ్ చేసినారు.
2: ఓకే. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: నిన్న కళ్యాణ్ మేడం గారు వచ్చారేమో, ఫోన్ బాగా మాట్లాడతారు. మేము దూరం నుంచి ఫోన్ చేస్తున్నాము.
2: అవునండి, చాలా చాలా అదృష్టం, లైన్ కలిసింది. అంత బిజీగా ఉంటుంది.

0: నిన్న కూడా లక్కు కలిసింది మేడం, ఈ రోజు కూడా బాగా.
1: ఓకే, ఇట్స్ ఓకే. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: నాలాగా ఎందరో మేడం.
1: అందులో ఏ పాట అండి?
0: కళ్యాణి అని. థ్యాంక్స్ మేడం.
1: పాట వస్తుందండి అందరి కోసం.
0: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో.
4: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, చెప్పండి.
5: కొత్తపల్లి నుంచి కోటేశ్వరరావు మేడం.
4: కోటేశ్వరరావు గారు చెప్పండి.
5: బాగున్నారా మేడం?
4: బాగున్నామండి. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: పశువాడి ప్రోగ్రాంలో కాశ్మీర్లో కాకుండా బ్రేక్ డ్యాన్స్ పాట ఉంది మేడం, అదొకటి మేడం, విన్నేశ్వరరావు అందరి కోసం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో
2: మేడం.
1: హలో.
2: హలో మేడం.
1: చెప్పండి, ఏం పేరు?

0: శివకాశి మేడం.
1: ఎక్కడి నుంచి?
0: కొత్తపల్లె మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: జానీ.
1: జానీ.
0: అవును మేడం.
1: అందులో ఏ పాట?
0: మహారాజు గాకు మరానాయ.
1: ఓకే, ఏం చదువుతున్నావు శివకాశి?
0: 8th క్లాస్ మేడం.
1: 8th క్లాస్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం?
0: నాకు మేడం ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్, వెరీ గుడ్. మరి పాట వచ్చేస్తా. ఓకే,
0: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్. ఇంకో విషయం ఏంటంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది కదా, మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మొక్కలు నాటండి మీ ఫ్రెండ్స్ మీరందరు కలిసి. ఓకే
0: మేడం.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా, ఏ చెట్టగతము, ఏ చెట్టగతము.

0: హలో
1: నమస్తే
0: హలో,
1: మేడం.
0: నమస్తే అండి. చెప్పండి.
1: దేవరాజు గారు సాల్మన్ మేడం.
0: సాల్మన్ గారు చెప్పండి.
1: మొగుడు మేడం. ఎమిటికి మొగుడు.
0: చెప్పండి. ఆ చిత్రం నుంచి
1: అందం ఇందోళం మేడం.
0: ఓకే, అందరి కోసం పాటొస్తుంది.
1: ఇంకా అందరి కోసం మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం.
2: పేరు?
3: నా పేరు రవి మేడం.
2: చెప్పండి రవి గారు.
3: మేడం, మాకు శ్రీరాములయ్య సినిమా నుంచి పాట కావాలి మేడం.
2: శ్రీరాములయ్య?
3: అవును మేడం.
2: అందులో ఏ పాట అండి?
3: భూమికి పచ్చని రంజేశాను.
2: మంచి పాట కోరారు, వినేద్దాం అందరం.
3: వింటున్న శ్రోతలందరి కోసం మేడం
2: వెల్కమ్.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్తే మేడం.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: నేను రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను మేడం.
0: రాఘవేంద్రరావు గారు చెప్పండి.
1: ప్రముఖ దర్శకుడు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వర గారి వర్ధంతి ఉంది మేడం రేపు.
0: ఓకే.
1: ఆయన మచిలీపట్నంలో జన్మించారు. పాండవ వనవాసం, కురుక్షేత్రం, చంద్రహారం వంటి ఎన్నో విజయమైన చిత్రాలకు, దాదాపు 22 చిత్రాలకు ఆయన దర్శకత్వం ఇచ్చిన కమలాకర కామేశ్వరరావు గారికి ఒకరోజు ముందుగానే కనుమైన నివాళులు అర్పిస్తూ పాండవ వనవాసం చిత్రం నుండి మొగలి రేకుల శిఖదాన అనే పాట ఉంటుంది మేడం ఘంటసాల గారి బృందం.
0: అవును
1: మేడం.
0: పాటిస్తుంది.
1: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: मुखान मोटीमला
1: सही बोल,
0: गज्जा बबला
1: सही बोल,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
4: కొండలవాడి జిల్లా నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం. సవన్కర్ గంగాధర్.
3: చెప్పండి గంగాధర్ గారు.
4: బాగున్నారు మేడం?
3: బాగున్నా అండి.
4: వర్షాలు పడుతున్నాయి మేడం?
3: పర్లేదు, పడుతూ ఆగుతూ ఉన్నాయి. అక్కడ బాగా పడుతున్నాయా వర్షాలు?
4: పడ్డాయి, ఆగినాయి మేడం. ఈరోజు గ్యాంగ్ లీడర్ నుంచి సండే అనంట, మండే అనంట, ఈ పాట కావాలన్నా
3: గ్యాంగ్ లీడర్ నుంచి.
4: అవును.
3: ఓకే అండి, చాలా దూరం నుంచి లక్కీ మీకు కాల్ కలిసింది.
4: అవును మేడం, సౌండ్ అయిపోయింది.
3: ఓకే, పాట వస్తుందండి మీకోసం.
4: మిత్రులు కుజన్ శ్రీహరి, అజీజ్ బాయ్, పర్వీన్ నర్సాపూర్, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, కోలరేగి అందరికోసం మేడం, మీకోసం.
3: ఓకే, ఆకాశవాణి మిత్రులందరి కోసం పాట వస్తుందండి. వెల్కమ్.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: ఓ నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను వాల్మీకిపురం నుంచి మేడం.
1: ఓకే, మీ పేరు?
2: రాజన్న మేడం.
1: చెప్పండి రాజన్న గారు, ఇప్పుడు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: చిన్ననాటి స్నేహితులు సినిమా నుంచి పాట కావాలి కదా మేడం.
1: చిన్ననాటి స్నేహితులు, అందులో ఏ పాట?
2: ఎందుకయ్యా నవ్వుతావు, ఎవరు సుఖపడినారనే పాట ఉండదు మేడం.
1: అది కాకుండా మంచి పాట వినిపించమంటారా అందులో?

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం బాపూజీ కాలనీ మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల సెంట్రల్ బాపూజీ కాలనీ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా 5వ తరగతి చదువుతున్న ఎం శివనందిని అమ్మ పాట పాడడానికి మన ముందుకొస్తుంది. విందామా మరి.
6: అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లలి పాట తెనెలూరి పారే ఎరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మ లాలానా, ఊపిరి పోసే నూరేల్ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృత.

యాల కోయిలమ్మ సృష్టికి మూలం అమ్మతనం. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృత.

అమృతాన్ని కన్నతీయనంట, అమ్మ పాడే లలిపాట తెనే.

0: ఐదవ తరగతి చదువుతున్న ఎం శివనందిని అమ్మ పాట చక్కగా పాడింది కదా. అమ్మ పాట మీరు విన్నారు కదా. ఆ శివనందినికి చక్కగాని జేజేలు చెప్దామా. తర్వాత ఐదవ తరగతి చదువుతున్న ఎం హర్షిత నీతి పద్యం చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా.
1: ధనము కూడా పెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి యద విశ్వదాభిరామ వినురవే.

0: తరగతి చదువుతున్న ఎం హర్షిత నీతి పద్యం చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా.
1: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ. భావం, సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా.
0: 5వ తరగతి చదువుతున్న హర్షిత పద్యము భావం చక్కగా చెప్పింది కదా, జేజేలు చెప్దామా. తర్వాత 4వ తరగతి చదువుతున్న జోష్ణ నీతి కథ చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా. మరి
2: జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటు దగ్గరికి వెళ్ళింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తరువాత కాళ్ళను చూసుకుంది. ఛీ, నా కాలు మొత్తం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుంది. భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబుర్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకున్నాయి, ఇరుక్కపోయాయి. సింహం దగ్గరకు వచ్చేస్తుంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశ సింహం మీద పడేలోపే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడాని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటు దగ్గరికి వెళ్ళింది. ఎంత దద్దమ్మను నేను బాగాలేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదికి తెచ్చిపెట్టాయి అనుకుంది. నీతి ఇచ్చిన దానితో తృప్తి పడాలి.
0: 4వ తరగతి చదువుతున్న బి జోష్ణ ఏంజల్ చక్కటి నీతి కథను చెప్పింది కదా, జోష్ణకి మనం జేజేలు చెప్దామా. తదుపరి 4వ తరగతి విద్యార్థిని వి సోఫియా దేశభక్తి గీతం పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా.

కొలిచె దమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయాణం చేయుదమా. ఎందరో మీరు త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని వారందరినీ తలచుకొని మనం

అనుకున్న వి సోఫియా చక్కటి దేశభక్తి గీతాన్ని పాడింది కదా, సోఫియాకి మనం జయజయలు చెప్దామా? తరువాత రెండవ తరగతి చదువుతున్నటువంటి ఎస్కే ఆలియా చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.

0: కొలిచెదమ. భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా.
1: నాలుగవ తరగతి చదువు

0: రండే రండండి.
1: మూడో తరగతి చదువుతున్న ఎస్కే ఆలియా చక్కటి రైమ్ చెప్పింది కదా, జేజేలు చెప్దామా ఆలియాకు? తరువాత ఐదవ తరగతి చదువుతున్న ఎస్ అవంతిక చక్కటి నీతి పద్యాన్ని భావాన్ని చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి?
2: ఎంత చెలిమియున్న ఎగతాని చేయకు సరసమంతనంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము తెలిసి మెలుగుమయ్య తెలుగు బిట్ట. భావం ఎంత స్నేహితులైనా వారిని వేలా కోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు, ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి.
1: ఐదో తరగతి చదువుతున్న ఎస్ అవంతిక చక్కటి పద్యాన్ని భావాన్ని చెప్పింది కదా, ఆ పద్యంలో ఉన్న భావము ఎంత స్నేహితులైనా కూడా ఎగతాళి చేయకూడదన్నమాట. సో మనందరం కూడా అలాంటి అలవాటు చేసుకోవాలి. అవంతికకు జేజేలు చెప్దామా? తరువాత ఐదవ తరగతి చదువుతున్న టంగిరాల కీర్తి పొడుపు కథలు చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా?
3: తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు, ఏమిటది? అక్షరాలు చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగనుండు, ఏమిటది? కొబ్బరి నీళ్ళు పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలకల గిలక, ఏమిటది? నాలుక అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పూలు, పువ్వుల్లో 2 కాయలు, ఏమిటది? సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు.
1: తదుపరి ఐదవ తరగతి చదువుతున్న ఎం అనసూయ జెండా పాట పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి?
4: రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా, రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయా, రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయా, రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా సంతానికి గుర్తు.

0: పి జువేరియా చక్కటి నాన్న పాట పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి.
1: నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు, నీలోనే ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూపావు. నా నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న, నీ వల్లే సంతోషం కలిసింది లేనా, నీ చేతుల్లో ఉండే భయమేమి ఓ నా, ఒంటరిగా నేనుండే నా ధైర్యం నువ్వే, నా నీడలో నా వెనకే ఉంటే నేను నడిపావులే నా ముందు దారుల్ని. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న, నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూపావు నాన్న.
0: తదుపరి నాలుగో తరగతి చదువుతున్న ఎం బాహుల్య అండ్ కే చందు రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు.

0: విందాం.
1: ఆంధ్రప్రదేశ్ అమరావతి,
2: అరుణాచల్ ప్రదేశ్
1: ఇటానగర్,
2: అస్సాం
1: దిస్పూర్,
2: బీహార్
1: పాట్నా,
2: ఛత్తీస్గఢ్
1: రాయ్పూర్,
2: గోవా
1: పనాజీ,
2: గుజరాత్
1: గాంధీనగర్,
2: హర్యానా
1: చండీగఢ్,
2: హిమాచల్ ప్రదేశ్
1: షిమ్లా,
2: జార్ఖండ్
1: రాంచీ,
2: కర్ణాటక
1: బెంగళూర్,
2: కేరళ
1: తిరువనంతపురం,
2: మధ్యప్రదేశ్
1: భోపాల్,
2: మహారాష్ట్ర
1: ముంబై,
2: మణిపూర్
1: ఇంఫాల్,
2: మేఘాలయ
1: షిల్లాంగ్,
2: మిజోరాం
1: ఐజ్వాల్,
2: నాగాలాండ్
1: కోహిమా,
2: ఒడిశా
1: భువనేశ్వర్,
2: పంజాబ్
1: చండీస్గఢ్,
2: రాజస్థాన్
1: జైపూర్,
2: సిక్కిం
1: గ్యాంగ్టక్,
2: తమిళనాడు
1: చెన్నై,
2: తెలంగాణ
1: హైదరాబాద్,
2: త్రిపుర
1: అగర్తల,
2: ఉత్తరప్రదేశ్
1: లక్నో,
2: ఉత్తరాఖండ్
1: డెహ్రాడూన్,
2: వెస్ట్ బెంగాల్
1: కోల్కత్తా.
0: తదుపరి మూడవ తరగతి విద్యార్థిని ఎన్ కీర్తన వానలు వానలు అనే చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
3: వానలు వానలు వానలు పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మెలమెల మెరిసే మెరుపులు, పిల్లల పడవడ నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెక అరిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు వానలు వానలు పారే కొండ కోనలు.
0: తదుపరి మూడవ తరగతి చదువుతున్న ఎస్ అలేఖ్య చక్కటి గేయం చెప్పడానికి మన ముందుకు వస్తుంది. విందాం.
4: చింతకాయ దబ్బాలం, పప్పు వేసి కలపడం, అప్పడాలు వేపడం, కరకరమని నవలడం, బజ్జీలను తేవడం, కడుపు నిండా మెక్కడం, కడుపు నొప్పి రావడం, మంచం ఎక్కి దొల్లడం, దుకాణానికి వెళ్ళడం, సొంటి కొమ్ము తేవడం, నవ్వులి నీళ్లు మింగడం, కడుపు నొప్పి పోదం, బుద్ధి తెచ్చుకోవడం.
0: తదుపరి ఐదో తరగతి చదువుతున్న ఎస్ అవంతిక దేశభక్తి గీతాన్ని పాడడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.
5: దేశమును ప్రేమించుమన్న

0: చెట్టపటాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనే, అన్నదముల వలనే జాతులు మతాలు మెలగవలనోయ్.
1: తదుపరి రెండవ తరగతి చదువుతున్న పి అనుశ్రీ పూచిన పూలు అనే చక్కటి గేయం పాడడానికి మన ముందుకొస్తుంది, విందాం.
2: పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లల్లారా రమ్మన్నా చిన్ని కృష్ణుడికి ఇవ్వమన్నాయి. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నా కృతికి కృతికి ఇవ్వమన్నాయి, పూలదండలు కుచ్చమన్నాయి, బంతి పూలు ఏమన్నా చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడమన్నాయి, గంతులు వేస్తూ పాడమన్నాయి.
1: ఐదవ తరగతి చదువుతున్న కీర్తి నీతి కథ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందామా మరి.
3: రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చిన్నప్పుడు నుంచి కలిసి మెలిసి పెరిగారు. కానీ పెద్దయ్యే కొంది వారిలో వారు కలయించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసి మెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు, పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను

0: విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరికి పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకే అర్థమైంది నానా, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం నాన్న, ఇక కలిసి ఉంటాం, ఎప్పుడు కలహించాం అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. కథలో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం.
1: 5వ తరగతి చదువుతున్న ఎం అనసూయ నాన్న పాట పాడడానికి మన ముందుకొస్తుంది, విందామా?
2: నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు.

0: మాట.
1: ఒకటో తరగతి చదువుతున్న ఎస్కే మాహియ అచ్చుల గేయం పాడడానికి మన ముందుకొస్తుంది, విందాం.
0: అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, విటిక గోడ మందము, ఈల పాట విందము, ఉడత తోక అందము, ఊయలూగు చిందము, ఎలక వల్ల నష్టము, ఏనుగిక్కు ఇష్టము, ఐస్ క్రీమ్ చెల్లన, ఒంట నరకమెల్లన, ఓడ నీట తేలును, అవుట్టు బలే పేలును.
1: ఐదవ తరగతి చదువుతున్న హర్షిత చక్కటి రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
2: క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ యువర్ హ్యాండ్స్, ట్యాప్ ట్యాప్ ట్యాప్ ట్యాప్ యువర్ ఫీట్, బ్రష్ బ్రష్ బ్రష్ బ్రష్ యువర్ టీత్, వాష్ వాష్ వాష్ వాష్ యువర్ ఫేస్, కోంబు కోంబు కోంబు కోంబ్ యువర్ హెయిర్, ఈట్ ఈట్ ఈట్ ఈట్ యువర్ ఫుడ్, క్లీన్ క్లీన్ క్లీన్ క్లీన్ యువర్ స్లేట్.
1: తర్వాత రెండవ తరగతి చదువుతున్న కే దామని చక్కటి ఇంగ్లీష్ రైమ్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
0: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ స్కూల్, మీటి వల్ది చేస్ సే గుడ్ మార్నింగ్ హలో.
1: తదుపరి ఒకటో తరగతి చదువుతున్న ఎస్కే కైరున్ తెలుగు రైమ్స్ చెప్పడానికి మన ముందుకొస్తుంది, విందాం.
0: చెబ్బీచి డ్రింపుల్చి రోజు లిప్స్ తీ తిన్ కల్లీ హే వెరీ ఫేర్ ఐసర్ బ్లూ లవ్లీ టు టీచర్స్ మే ఈ జాచు ఎస్ఎస్ఎస్ చిట్టి చిట్టి మిరుగాలు చెట్టు కింద.

0: కుక్క బౌ బౌ మన నకాల గజలు గల్లు గల్లు మన్నది చెంకలు పాప క్యావ్ క్యావ్ మన్నది పుట్టడో పాము బుస్ బుస్ మన్నది నకాల గజ్జలు మోకాల చిప్పలు అబ్బబ్బ నడుము పూల పూల రేఖ కస్తూరి చిలకం భిన్న మిన వింద తిరుగోయమ్మ తిరుగు.
1: ఒకటో తరగతి చదువుతున్న సుష్మా చక్కటి రైమ్

0: చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందాం.
1: హెడ్ ఐస్ నోస్ ఇయర్స్ నెక్ షోల్డర్స్ హ్యాండ్స్ ఫింగర్స్ లెగ్స్ షోల్డర్స్ చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి బంకామందు తెచ్చి బంబారిల్లు కట్టి అల్లవారింటికి చల్లకపోతే అల్లవారి కుక్క బొబ్బొమ్మ అన్నది. నా కాళ్ళ గజ్జలు గల్ గల్ ఉన్నాయి, శంకర పాప క్యాం క్యాం పుట్టలో పాము పుస్ పుస్ మన్న. ఫైవ్ ఫింగర్ క్లాప్ క్లాప్ క్లాప్. ఫోర్ ఫింగర్ బట్ల ఫైవ్ త్రీ ఫింగర్ సూపర్ సూపర్. టూ ఫింగర్ చీజ్ చీజ్. వన్ ఫింగర్ నో నో. గ్లాడ్ బ్లెస్ మమ్మీ గ్లాడ్ బ్లెస్ డాడీ గ్లాడ్ బ్లెస్ టీచర్ హెల్ప్ మీ ఆల్వేస్ కీప్ దెమ్ హ్యాపీ.
0: తదుపరి రెండవ తరగతి చదువుతున్న అర్షియా సుల్తానా తెలుగు రైమ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది, విందామా.
2: వానలు వానలు వానలు పారే తొండా తోనలు చిట్టపట్టసే చింతులు మెసే మెర్తులు పిల్ల పద నర్తలు మంసురిందురా వేరుతలు పెత్త పెత్తసే తప్పలు తిల తిలలారే చాపలు వానలు వానలు వానలు పారే తొండా తోనలు.
3: మీరింతవరకు మార్కాపురం బాపూజీ కాలనీ మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
4: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 10:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించారు.

0: ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
0: విఐపీ కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
2: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Shriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వ సారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
0: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
1: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్డీ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యరహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాములు సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
3: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్.

0: बीजेपी का। देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए। इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा।
1: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్ లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ,
3: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है। माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा।
1: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్ లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
4: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience, innovation, cooperation and sustainability, India seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient, future ready, technologically advanced, environmentally sustainable and people centric. India's own energy journey reflects this approach.
1: న్యూ ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI నిర్వహించిన AI ఇన్నోవేషన్ సమిట్ లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం

0: వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
2: రిపోర్ట్స్ ఏ కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
0: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 trillion dollarsకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
1: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, కొండ్రు భరత్ రత్నాకర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన

0: శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో భాగంగా ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం.

0: కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి పింగళి రచన.
1: వివాహ భోజనంబు.

0: ಸ್ವಾರೆ ಪಾಯ ಸಾಲು ನೀವೆಲ್ಲ ನಾಕೆ ಸಾಲು ವಿವಾಹ ಭೋಜನಂಬು ನಿನ್ನ ಮಂಟ ಕಂಬು ನೀಯಾಲ ಮಾರಿ ಬಿಂದು ನಾಕೆ ಮುಂದು.
1: ಮೀರಿಂದವರೆಗೂ ಚಿತ್ರಗೀತಾಲು ವಿನ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ವಿಜಯವಾಡ ಕೇಂದ್ರಂ. ಇಪ್ಪುಡು ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶಾಲಿ ಪಿವಿ ನರಸಿಂಹರಾವ್, ಡಾಕ್ಟರ್ ವಿ ನಾಗರಾಜಲಕ್ಷ್ಮಿ ಗಾರಿ ಪ್ರಸಂಗಂ ವಿನಂಡಿ.
2: నేనొక చైతన్యోర్మిని, నిస్తుల ప్రగతి సకలమును, ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు నాకు. ఈ నిద్రాణ నిసీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు వెలుగు, శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాభవనంలో తమ సందేశాన్ని ఈ కవితా గీతంలో ఆలపించారు. స్వతంత్ర భారతదేశంలో పలువురు ఆంధ్ర నాయక మణులు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను అలంకరించి ప్రతిభావంతంగా తమ పాత్రను నిర్వర్తించారు. భారత ప్రధానమంత్రి పదవి వరించిన అపూర్వ గౌరవం ఆంధ్ర నాయకులు శ్రీ పివి నరసింహారావు గారికి దక్కటం తెలుగు ప్రజలకు అత్యంత ప్రమోదకరం. శ్రీ నరసింహారావు గారు 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. రుక్మాబాయమ్మ సీతారామారావు గారు తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా వంగర వారి స్వగ్రామం. బాల్యం నుండి వారికి గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం, క్రీడలలో అభినివేశం ఏర్పడింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పరీక్షలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణపతకం సాధించారు. అనంతరం హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి అనతికాలంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 1952 గోల్కొండ సమీపంలో ఏర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయటంలో పివి గారు ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాల గురించి ఆంగ్లంలో లఘు గ్రంథం రచించారు. అప్పటి నుండి ప్రజాసేవా రంగంలో, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థల కార్యకలాపాలలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తూ వచ్చారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉద్యమంతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1953 ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము స్వయంగా తమ భూమిని ఉద్యమానికి సమర్పించారు. 57 కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాటి నుండి వారి రాజకీయ ప్రస్థానం ఊపందుకున్నది. వరుసగా 3 పర్యాయాలు అక్కడి నుండే శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యారు. దేవదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహించి అభ్యుదయకరమైన సంస్కరణలను చేపట్టారు. వివిధ శాసనసభా ఉపసంఘాలలో సభ్యులుగా తమ నిస్వార్థమైన సేవలను అందించారు. తెలుగు పారిభాషిక పదకోశ నిర్మాణ సంఘంలో సభ్యులుగా గణనీయమైన సేవలను అందించిన తీరు వారికి మాతృభాష పట్ల గల మమకారానికి ప్రముఖ తార్కాణం. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి స్వామి రామానంద తీర్థ మార్గంలో విముక్తి సమరంలో పోరాడారు. కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆదేశాల మేరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు తమ పదవికి రాజీనామా చేసినప్పుడు ఎల్లరకు ఆమోదయోగ్యులైన వ్యక్తిగా శ్రీ పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 28 విజయదశమి నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించి విజయపథంలో ముందంజ వేశారు. 1972 మార్చి 20 ఎన్నికల్లో గెలుపొంది పదవి

చదువుకి వన్నె తెచ్చారు. తమ మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయనకు ముందు కానీ ఆ తరువాత కానీ ఏ ముఖ్యమంత్రి సాహసించని భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1977లోను 84లోను పార్లమెంటుకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. తమ అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా పాటవాలతో అంతర్జాతీయ దౌత్య సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కరణల ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అనంతరం రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ రక్షణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఆ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవం వారికి దక్కింది. ఆ చట్టం ఆమోదింపబడిన తరువాత బలహీన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధి, సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు భారతీయ సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రధాన అంశాలతో పివి గారు అపారమైన సేవలను మనకు అందించారు. 1991 జూన్ 21వ తేదీన శ్రీ పివి గారు 10వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం కావించారు. తమ పదవీ కాలాన్ని ప్రతిభావంతంగా పూర్తి కావించుకున్న ప్రప్రథమ ఆంధ్ర నాయకులుగా శ్రీ నరసింహారావు గారు చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించింది. షెడ్యూల్డ్ జాతులు, తరగతుల ప్రజలకు కేటాయింపబడిన ఉద్యోగాలలో వారినే భర్తీ చేయడానికి ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేశారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలను కలిగించారు. ఇది వారి రాజకీయ చాణుక్య ప్రతిభకు తార్కాణం. వారి బహుముఖీనమైన ప్రజ్ఞలలో ఇది ఒక కోణం. శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషావేత్త, సాహిత్యవేత్త, సాహిత్య స్రష్ట, విమర్శకులు కూడా. వారికి బాల్యం నుండి సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియలలో అభిరుచి, అభినివేశం ఉన్నాయి. విద్యార్థి దశలోనే ద్విపదలు, వృత్తాలు, గీతాలు రచించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే మరాఠీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1948లో తమ సన్నిహితులైన శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రికను స్థాపించారు. ఆ వారపత్రికలో విరివిగా వ్యాసాలు, వ్యాఖ్యలు, కవితలు, విమర్శలు వెలువరించారు. మహాకవి గ్రే ఎలిజీని తెలుగులోనికి అనువదించారు. గ్యాదర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో కొన్ని భావగీతాలు రచించారు. వీరు రచించిన ఆర్తగీతికలు, ద్విపదలు ప్రసిద్ధికెక్కాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగిన పండితులు. మరాఠీలో హరినారాయణ్ ఆప్టే రచించిన పన్ లక్షాత్ కోణ్ ఘోతో నవలను అబలా విజయం పేరుతో తెలుగులోనికి అనువదించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలను సహస్రఫణ్గా హిందీలోనికి అనువదించారు. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగులో వీరు రచించిన కథలు కాకతీయ తదితర పత్రికల్లో ప్రచురింపబడినాయి. రామవ్వ అనే కథ, మంగయ్య అదృష్టం అనే నవలిక మాత్రమే లభ్యమవుతున్నాయి.
వీరి రచనల్లో పేర్కొనదగినది ది ఇన్సైడ్.

ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవవర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు.

ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవ వర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు పివి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్టిపూర్తి సభ కరీంనగర్లో ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సభలో విశ్వనాథ నవలల్లోని ఇతివృత్తాన్ని హేతువాద దృష్టితో విమర్శించారు పివి గారు. అయితే విశ్వనాథ పట్ల వారికి ఎలాంటి విరోధమూ లేదు. అపారమైన గౌరవాదరాలతో ఆ తరువాత విశ్వనాథను రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. కొన్ని ధార్మిక సభలలో పివి గారు చేసిన సంస్కృత ప్రసంగాలు శ్రోతలను ఆనందాశ్చర్యాలకు లోను చేసేవి. అంతేకాదు, వారు గొప్ప ప్రకృతి సౌందర్యోపాసకులు కూడా. 1992 జూన్ 10వ తేదీన 114 దేశాల అధినేతలు పాల్గొన్న ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సదస్సులో వారికి లభించిన 8 నిమిషాల సమయంలోనే పలు అంతర్జాతీయ సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ, భూమాతను ప్రస్తుతించే పలు శ్లోకాలు పద్యాలు ఉట్టంకించి తమ ప్రసంగాన్ని రక్తి కట్టించారు. వాటిలో ఒకటి, అంబరచుంబిత శిఖరాలు నీ వక్షోజాలకు సరిపోలు, తుంగ తరంగ సాగరము నీ కటి ఆభరణముగా అలరారు, మొక్కేనమ్మా భూమాత నా కాల త్రొక్కితిని కరుణించు. ఇది వారి ప్రకృతి ఆరాధనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. శ్రీ పివి గారు తెలుగు భాష పట్ల వల్లమాలిన అభిమానం కలిగిన వారు. వేషభాషల్లో తెలుగుదనం మూర్తీభవించిన మహనీయులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా జ్ఞాన సరస్వతి క్షేత్రమైన బాసరలో మొట్టమొదటి ఉత్తర్వులను వెలువరించారు. కళాశాల స్థాయిలో తెలుగును బోధనా భాషగా నిలపడానికి శాసనసభలోనూ మండలిలోనూ పట్టుదలతో కృషి చేశారు. శాస్త్ర పరిజ్ఞానం, పారిభాషిక పదజాలం తెలుగులో లేవు అనే ఆక్షేపణలను తొలగించడానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా చేయడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం. ఈ విషయంపై శాసనసభలో వారు చేసిన ప్రసంగం, వెలువరించిన శ్వేతపత్రం పండిత పరిశోధకులకు అబ్బురం కలిగించింది. వారి పాండిత్యానికి, సునిశిత ప్రజ్ఞకు, బహుముఖ విజ్ఞానానికి అది ఒక తార్కాణం. అంతేకాదు, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ను కూడా భారతీయ భాషల్లో ఉపయోగించే విధానానికి శ్రీకారం చుట్టి వారు తమ కృషిని ఆ రంగంలో కూడా ప్రకటించారు. దానితో కంప్యూటర్ విజ్ఞానం విస్తరించడానికి మార్గం సుగమమైంది. రాజకీయవేత్తగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే దేశ సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన సాహితీ చిద్విలాసమూర్తి శ్రీ పివి గారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో అనువాద విభాగం ఏర్పాటైంది. అప్పటికే భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో తెలుగులోనికి వారు అనువదించారు. ప్రపంచ వాంగ్మయ చరిత్రలో మరి ఏ భాషలోనూ లేని అవధాన ప్రక్రియను ఒక శాస్త్రంగా, కళగా అభివృద్ధి చేసి అంతరించిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. పివి గారి వృత్తి రాజకీయం, ప్రవృత్తి భాషా సాహిత్యాలు. అంతేకాదు, వారు ఒక వేదాంతి, సత్వగుణ సంపన్నులు, రాజనీతి దురంధరులు, నిత్య నిరంతర చైతన్యశీలి, గొప్ప విద్యావేత్త, ఆధునిక భారతావనికి ఆశాజ్యోతి, ఆంధ్రుడు గర్వించదగిన మహామనీషి, భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన భారతరత్న గౌరవాన్ని వారికి ప్రదానం చేసి గౌరవించుకోవటం ప్రతి భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు అది తన గౌరవంగా భావించదగిన ఒక గొప్ప సన్నివేశం. ఆయన ప్రగతి సూత్రవేత్త, జగదేక మేధావి, శ్రీ నృసింహరావు జ్ఞానయోగి, శ్రేష్ఠ

0: మానసుడు అనుష్ఠాన వేదాంతి స్థిర సమాధిచిత్త చిన్మయుండు అని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు చేసిన ప్రశంస సార్థకము సమంజసము. శ్రీ పివి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక సాహిత్య సాంస్కృతిక రాజకీయ సేవారంగాలలో అసమాన కృషివలురు. మహోజ్వల చరిత్రను సొంతం చేసుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మూర్తీభవించిన వారి విరాట్ వ్యక్తిత్వం అనన్య సామాన్యం.
1: మీరింతవరకు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముళ్ళపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినండి.
2: ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు వినగానే వారి బహుముఖీన కార్యకలాపాలు తలపుకు వస్తాయి. జర్నలిస్టుగా, రచయితగా, సినిమాలకు నిర్మాతగా ఇలా అన్నింటా తానై ఉన్నాడు. సాధారణంగా రచయితలు సాహితీ రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రాచుర్యం పొందుతారు. కానీ రమణగారు కథలు, నవలలు, వ్యాసాలు, పురాణాలు, స్క్రీన్ ప్లే, చివరకు హాస్యంలో కూడా విరివిగా రచనలు చేయడమే కాక అప్పారావు, బుడుగు వంటి పాత్రల సృష్టికర్త. సినిమా పరిశ్రమలో సహితం కథారచయితగా, డైలాగ్ రైటర్గా చాలా తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆణిముత్యాల వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. 28 జూన్ 1931న రమణ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం అనే చిన్న గ్రామంలో గడిచింది. ముళ్ళపూడి 9వ సంవత్సరంలో తండ్రి మరణించే వరకు చాలా ఆనందంగా నడిచింది వారి కుటుంబం. తరువాత అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కుటుంబ పోషణ బాధ్యత తల్లి ఆదిలక్ష్మి స్వీకరించారు. మద్రాసులో చదువుకునే రోజుల్లోనే బాపు స్నేహం కుదిరింది. అప్పుడే వ్రాయటం ఆరంభించారు. ముళ్ళపూడి తొలి కథ అమ్మ మాట వినకపోతే. ఈ కథను రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బాలలో ప్రచురించారు. అప్పుడు వారి వయస్సు 14 సంవత్సరాలు. ఆ కథకు బాపు బొమ్మలు వేశారు. వీరి ఇరువురి బహుకాల మైత్రికి నాంది అది. 5th ఫారంలో ఉన్నప్పుడే డిబేట్లోనూ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. లెక్కల్లో మేటి, పద్యాలు అల్లడం హాబీ. అసలు పేరు వెంకట్రావు. ఆ పేరుతో రాసిన బాలశతకం పద్యాలు బాలలో ప్రచురితమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఉభయ భాను అనే వ్రాతపత్రిక ఆరంభించి ఎడిటర్ అయిపోయారు. ఎస్ఎస్ఎల్సీతో చదువుకు స్వస్తి చెప్పి కనపడిన ప్రతి పుస్తకం చదివి సంపాదించిన జ్ఞానమే ముందుకు నడిపించింది. ఎస్ఎస్ఎల్సీ తరువాత రేడియో ఇంజనీరింగ్ చేశారు. ఆంధ్రపత్రికలో 1953లో రిపోర్టర్గా చేరకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న నండూరు రామ్మోహన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం మొదలగు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముందుగా దినపత్రికలో చేరి తరువాత వారపత్రికకు మారారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లలకు బుడుగు కథలు రాశారు. ముళ్ళపూడివారి పాత్రలన్నింటిలోకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది బుడుగు పాత్ర. ఆంధ్రపత్రికలో 1956 నుండి 1957 వరకు సీరియల్గా ప్రచురించారు. అప్పట్లో తన పేరు కూడా వేసుకోలేదు. చివరికి అందరి బలవంతంపై వ్రాసినవాడు ఫలానా, బొమ్మలు వేసినవాడు ఫలానా అని ఆఖరి సంచికలో వేశారు. బుడుగు రమణ చిన్ననాటి ముద్దు పేరు. తన పుస్తకానికి తొలుత బుడుగు చిచ్చుల పిడుగు అని పేరు పెట్టారు. ఈ రచనకు స్ఫూర్తి డెనిస్ దిమెనేస్ అంటారు. బుడుగు స్వరూప స్వభావాలు, వాడి భాష, ఆలోచన సరళి తెలుగు నాట నాటుకుపోయాయి. బుడుగుది విశాల ప్రపంచం. వాడి దృష్టి పడని విషయం లేదు. వాడికి అన్నీ కావాలి. నా చిన్నతనంలో నన్ను బుడుగు అని పిలిచేవారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, పెద్దయ్యాకు ఎదురైన అనుభవాలు కలిపితే బుడుగు అయింది. నా బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాషతో తమాషా చేశాను. నా చిన్ననాటి అనుభవాలను గురించి వ్రాయవచ్చని తెలియడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది అంటారు రమణ. సినిమాలకే పరిమితం కాక దూరదర్శన్లో సహితం తమ ప్రతిభను చూపారు బాపు రమణల ద్వయం. 1985-90 మధ్యకాలంలో నందమూరి తారక రామారావు గారి కోరికపై బడి పిల్లల కోసం విద్యా సంబంధ వీడియోలెన్నింటినో చేశారు. అవి జాతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి.

ఈటీవీలో వచ్చిన వీరి భాగవతం మరపురానిది. ముందే చెప్పుకున్నట్లు సాహితీ రూపాలలో వారు స్పృశించనిది లేదు. 100కు పైగా కథలు, మారుపేరుతో రచనలు చేయడం రమణగారి లక్షణం. ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు కూడా మారుపేరుతో ఎందుకు రాస్తారని అడిగితే, 1960 నాటికే రచయితగా మంచి పేరు వచ్చింది, అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చుకుంటారేమో, వేరే పేరుతో వ్రాసి చూసి అప్పుడు మెచ్చుకుంటే అది నిజంగా మంచి రచన అన్నమాట అని తనకు తానే మారుపేరు ఉపయోగించి క్వాలిటీ టెస్ట్ పెట్టుకున్నారు. పొడి అక్షరాలతో కలం పేరను కనుగొంటారని ఎస్ పార్థసారథి అని ఇంటి పేరుతో సహా సృష్టించారు. ఆ పేరుతో రాసిందే గిరీశం లెక్చర్లు. వీరి కక్కిగారబ్బాయి ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. దారిద్ర్యాన్ని సహితం అంత చక్కగా చెప్పగలడం రమణగారికే చెల్లింది. చితికిపోయిన ఉల్లిపాయలు చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి, కాని రుబ్బి ఒడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ చస్తాయి. ఒడియాలు బాగుండేయి అంటే నవ్వాపుకోలేక జాలిపడే అంశం కదా అనిపిస్తుంది. కేవలం రచయితగానే కాక అనువాదకుని కూడా మంచి ఆదరణ పొందారు. మొదటిది జూల్స్ వర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ను 80 రోజుల్లో భూప్రదక్షిణంగా, రెండవది PT-109 రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యథార్థగాథ. ఈ రెండింటినీ ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశారు. అనువాదంలా అనిపించకుండా చక్కటి తెలుగులో రాయగలగడం రమణగారి నేర్పు. అలా చేయగలగడానికి విస్తృతంగా చదివే అలవాటుతో పాటు ఇంగ్లీష్ బాగా రావడమే కాక అక్కడి పలుకుబడి బాగా తెలిసి ఉండాలి, దాన్ని మనం ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. ఇక హాస్యానికి వస్తే, ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన తర్వాత రకరకాల జోక్స్ సేకరించి వర్గీకరించి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టి లైన్ డ్రాయింగులు చేర్చి విదేశాల్లో వలె తెలుగు పుస్తకం తీసుకువచ్చే బాధ్యత రమణగారికి అప్పగించారు. ఆ పుస్తకానికి తాను సంకలనకర్తననీ, జోక్స్ తన సొంతం కాదని ముందే చెప్పారు. ఆ పుస్తకం అపూర్వ ఆదరణ పొందింది. జోక్స్ చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ, మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్లీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి, బాబ్బాబు అర్జెంట్, లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు సర్వాంతర్యామి. రమణగారి జోక్సు ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళెవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు రోజురోజుకి చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదురైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లని చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్స్ రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 100కి 12 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600. 7 నెలలకి ఎంతవుతుంది, లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, అది చెప్తే దాన్ని బట్టి, లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో, ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా, తెలివితే ఎట్లందామా. ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్, అనగనగా ఒక రాజు.

0: రాజుకు మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాలికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్లొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదనడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రిమీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదని నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాత పెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. మూడు భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతికొమ్మచ్చి, రెండవది ఇంకోతికొమ్మచ్చి, మూడవది ముచ్చటగా ముక్కోతికొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా పలువురు కొనియాడారు. తెలుగునాట ఆనాటి మహానుభావులతో వ్యక్తిత్వ అనుభవాలను వెలువరించిన జ్ఞాపకాల అల్లికగా, తెలుగు పలుకుబళ్లను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా రకరకాలుగా వర్ణించారు ఈ సంపుటాలను. మొదటి భాగం రమణ పత్రికా రంగాన్ని విడవడంతో పూర్తవుతుంది. తర్వాత నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రకాశం, తొలిదశలో ఎదురైన ఇబ్బందులు, సినీ రచయితగా నిలగొత్తుకోవటం, సినీ నిర్మాతగా ఎదగడం వివరించారు.
1: ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా మీరింతవరకు ముళ్లపూడి వారి రచనలు హాస్యం డాక్టర్ రావి శారద గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

0: గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి ప్రసారం.
1: ఏ ఆకాశవాణి ఢిల్లీ హై, కృపయా హమారే విశేష్ కార్యక్రమ్ కి ప్రతీక్షా కీజియే. ఏ ఆకాశవాణి హై.
2: శ్రీమద్ భగవద్ గీత మే కహా గయా హై, యది వ్యక్తి కి బుద్ధి శుద్ధ హో తో అక్సర్ ఛోటే ఛోటే కర్మో కి నైతిక యోగ్యతా భీ బడే బడే కర్మ కర్ డాల్నే మే సమర్థ హోతీ హై. బుద్ధి తో ఏక్ తల్వార్ కే సమాన్ హై. జీవన్ మే జో కుచ్ భీ ఇన్సాన్ కే సామ్నే ఆతా హై ఉస్కీ కాంట్ ఛాంట్ కర్నా హీ బుద్ధి కా కామ్ హై. ఇస్కే విపరీత్ జబ్ బుద్ధి శుద్ధ నా హో తబ్ కిసీ కర్మ కి నైతిక యోగ్యతా కా జ్ఞాన్ మనుష్య కో నహీ హో సక్తా. ఇస్ తరహ బుద్ధి కే అభావ్ మే అచ్చా కార్య భీ బురా బన్ సక్తా హై.
3: మహాత్మా గాంధీ కా కహనా హై,
4: మే భగవాన్ కో మానవతా కి సేవా ద్వారా దేఖనే కా ప్రయత్న కర్తా హూ, క్యోంకి మే జాన్తా హూ భగవాన్ న ఊపర్ ఆకాశ మే హై ఔర్ న నీచే పాతాల్ మే, వో తో సబ్ మే హై.
5: మన్ కి శాంతి ఔర్ శక్తి కే లియే జుడియే భక్తి సే ఆకాశవాణి ఆప్కే లియే లేకర్ ఆయా హై విశేష్ ఛానల్ ఆరాధనా. 24 ఘంటే సునియే कई भारतीय भाषाओं में अपने मनपसंद भजन, महत्वपूर्ण सांस्कृतिक आयोजनों की सजीव प्रस्तुति, महाकुंभ मेला हो या जगन्नाथ रथ यात्रा, लोक रामायण या पौराणिक प्रसंग, सुनिए सूफी संगीत और शबद कीर्तन.
6: कोई बोले राम राम,
5: आध्यात्मिक ऊर्जा का संचार करता आकाशवाणी का आराधना चैनल, न्यूज ऑन AIR ऐप, DTH और YouTube पर भी उपलब्ध.

మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక

అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజూ తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేడ్

వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా

చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను.

ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గాసూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి.

భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు.

0: ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజ్గఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ

ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: మరి ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వారి అభిప్రాయాల్ని 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వాట్సాప్ చేసి పంపించండి. మరి ఈరోజు ఈ వారం రోజుల కార్యక్రమాల మీద ఎవరెవరు ఏం మెసేజెస్ పంపించారో చూసేద్దాం. మరి మొదటి మెసేజ్ చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకోశిలో పరి సమర్పిస్తున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటూ ఈరోజు ఉదయం వినిపించిన భక్తిరంజని మంచి భక్తి గీతాలు వినిపించారు, బాగున్నాయి. అలాగే ఈ ఉదయం సూక్తిశుద్ధ భావం చాలా విలువైన సమాచారాన్ని అందించారు. భగవద్గీత పారాయణం ప్రతిరోజు విని తరిస్తున్నాం. అలాగే 10 గంటలకు వార్తావాహిని ఇందులో సమాచారాన్ని మంచిగా అందించారు అంటూ 10:30 మన దేశ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గారి గురించి ప్రసంగం బాగుంది, విన్నాను, ప్రసారం చేసిన విజయవాడ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ అనంతరం ప్రసారమైన ముళ్ళపూడి వెంకటరమణ గారి విశేషాలు, వారి రచనలు, తదితర అంశాలు ఈ కార్యక్రమంలో వినిపించారు. ఈ కార్యక్రమం కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంది మమ్మల్ని అంటూ ఈ ఆదివారం నుంచి కార్యక్రమం

0: మాలు విన్న ఆనందం కలిగింది. వినిపించిన మా అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ప్రతిరోజు మీరు వినిపిస్తున్న చిత్ర తరంగిణి, అలాగే నమస్తే అమరావతి, అలాగే గుర్తుకొస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలతో మీ వ్యాఖ్యానాన్ని జోడిస్తే ఆ పాటకు మరింత వన్నె వస్తుంది అంటూ ఒక కుండకు మనం ఎలా రూపురేఖలు దిద్ది అలా అందంగా తయారు చేస్తామో పాటకు కూడా భావం తెలియచేస్తే అంటూ తదితర అంశాలు కూడా వివరిస్తే కార్యక్రమం రక్తి కడుతుంది అంటూ వీరే పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి.
1: మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి అభినందనలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనత్పర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి ఈ సందేశాన్ని పంపించారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్రంలో రబ్బరు చెట్లు వేర్లతో తయారు చేయబడిన వంతెనల గురించి వివరించడం విన్నాను. ఎంతో అద్భుతమైన విషయం. అలాగే మధ్యాహ్నం 1:30 వచ్చే వనితావాణిలో విశేషాలు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. 3 గంటలకు హిందీ పాటలు మిస్ అవుతున్నాం. శంఖంలో పోసే తీర్థం అంటారు. అలాగే రేడియో సెట్లో వింటేనే ఏ కార్యక్రమం అయినా మాకు తృప్తి అని అంటూ సత్తిరెడ్డి గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత
0: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపిస్తున్నారు మెసేజ్. పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవలసింది, అలాగే హిందీ పాటలు వినిపించకండి అంటూ మరి అభిప్రాయం తెలియజేస్తారు.
1: వినిపించినవే వినిపించకండి అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారో చూద్దాం. యువలయ దయచేసి గంట పాటు ప్రసారం చేయండి అనే ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే కే లక్ష్మీనారాయణ రాశారు. ఇంకెవరు పంపించారు, ఇంగ్లీష్లో పంపించారు. ఇట్ ఈస్ లైక్ టు సే దట్ ఆన్ 25th December 1978. ఏంటో నాకు ఈ మెసేజ్ అయితే అర్థం కాలేదండి. మీరు ఏం పంపించాలనుకుంటున్నారో అది పంపించండి. ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి క్లియర్గా పంపించండి మెసేజ్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాస్తున్నారు ఏమంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తిరంజని కార్యక్రమం చాలా బాగుంది. అలాగే మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే చాలా బాగుంటుంది అని మా మనవి అని అంటున్నారు. ఓకే అండి, ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. తర్వాత పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించండి అంటూ రాస్తున్నారు పి గోపాలకృష్ణ హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూడండి.
0: రఘువీర్ సింగ్ సుగుణభాయి రాధ మున్న ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు అంటూ సోమవారం సూక్తి సుధలో పరోపకారం గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ బాలకృష్ణ గారికి నమస్తే అంటూ భక్తిరంజని కార్యక్రమంలో చంద్రశేఖరాష్టకం నాథియా కలాం విని భక్తి పారవస్యం చెందాము. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన వివిధ చట్టాలు వాటి పరిశీలన గురించి అందించిన సమాచారం ఉపయుక్తకరంగా ఉంది. నిర్వహించిన వారికి నమస్తే అంటూ కర్ణాటక సంగీత కార్యక్రమంలో సరస్వతి గారి గానం మాకు వీణుల విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, వారికి ధన్యవాదాలు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో ప్యారిస్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తయారు చేయడంలో నా అనుభవం అంటూ శ్రీ రజనీకుమార్ గారితో పరిచయం విలువైన సమాధానాలను రాబట్టారు. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. పరిచయకర్త మంచి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద, అంబేద్కర్, మహాత్మా గాంధీ గారి బొమ్మలు తయారు చేస్తారని, ఇటువంటివి ఎన్నో తమ కళను గురించి తెలియచేశారు. ధన్యవాదాలు అంటూ స్ఫూర్తి కథానిక విన్నాము, మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది. రచించిన నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక సాయంత్రం ప్రసారమైన రంగస్థలి గరుడాద్రి నాటకం నుండి రంగస్థల పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన కళాకారులకు మా కళాభివందనాలు అందిస్తున్నాము. రాత్రి ప్రసారం అయిన నాటిక మంచి సందేశాన్ని అందజేసింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు.

0: వారందరికీ ధన్యవాదాలు అంటూ మంగళవారం కాలమహిమ గురించి శ్రీ ఆళ్వార్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే. ఇక భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి విని తరించాము. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పూసపాటి సుజన గారి సాక్సోఫోన్ వాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది, ధన్యవాదాలు అంటూ బుధవారం శ్రీ టిఎస్ దక్షిణామూర్తి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో దుర్గాభవాని గారి వయలిన్ వాదనం మాకు నచ్చింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు అంటూ ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాము. సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలు అందించగలరు అంటూ మీరు రాశారు.
1: ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. గత వారం కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే సమయం సరిపోవడం లేదు, దయచేసి సమయం పెంచండి. ఈరోజు మన్ కీ బాత్ మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రసంగం హిందీలో అలాగే ఆంగ్లంలో విన్నాం, తెలుగులో కూడా విన్నాం. ఒకటి ఒకే సందేశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఈరోజు ఉదయం సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు. అలాగే జాతీయ వార్తా విభాగం వారు ఫకీరప్ప గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలని తెలిపారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగ దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాం, ధన్యవాదాలు అని అన్నారు. ఇక టీన్ టైంలో హిందీ పాటలు యువల ఎక్విజ్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజసం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈరోజు కల్పలతలో పాటలు మిస్ అయ్యా, మీ కార్యక్రమం వేరే ఏంటండి, వేరే టైంలో వినిపించవచ్చు కదా అంటూ రాస్తున్నారు చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఉన్నప్పుడు మనకి కల్పలత కార్యక్రమం అయితే వినిపించే అవకాశం ఉండదండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఆదివారం ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నాము, ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే విధంగా ఉంది. మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో జి పద్మగారు యోగా గురించి చెప్పారు. ఇందులో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఆస్థియోఫోరిసిస్ గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రవారం రాత్రి వాల్మీకి హరికథ విన్నాను, చాలా బాగుంది. మడమల రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక గురువారం ఉదయరేఖల కార్యక్రమంలో సరోజ పెళ్లి కథానిక విన్నాను, చాలా హాస్యభరితంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వింటున్నాం, చాలా విలువైనవిగా, చాలా మంచి కార్యక్రమాలు బాగుంటున్నాయి. అలాగే రాబోయే అతిథి సమయాన్ని తగ్గించకుండా శ్రోతలతో పాటు మీరు కోరిన పాటలు కూడా వినిపిస్తారని కోరుతున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే అండి, మీరు పంపిస్తూ ఉండండి పాటల్ని, మేము ప్రసారం అయితే చేస్తాము. ఇక హాయ్ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఉభయ కుశలపరికి నమస్కారం. మన ఆకాశవాణిలో సూక్తి సుధా సుమతి శతకపద్యం భగవద్గీత శ్లోక విశ్లేషణ వంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. లలిత గీతాలు బాగున్నాయి. యువలయలో సినిమా పాటలు మాని మెదడుకు మెదగా ప్రశ్నలే ఒక గంట సేపు ప్రసారం చేయ ప్రార్థన, కథానికలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ తణుకు నుంచి లలిత కుమారి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం.
0: మన కేంద్రం నుంచి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. భక్తిరంజన్లో భక్తి గీతాలు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, పద్యతోరణం, సరస వినోదిని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, చాలా బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ మెసేజ్ చేశారు.
1: ఓకే అండి. తర్వాత పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్

0: రాజు మరో మెసేజ్ని పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న స్ఫూర్తి కథానిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కార్మికుల కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మేము కూడా చేనేత కార్మికులు. కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల జీవన విధానం గురించి ప్రసారం చేస్తే ఒక కార్యక్రమం బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. పోయిన వారం మీరు ప్రసారం చేసిన జీవన్ లహరిలో రఘువీర్ సింగ్ గారితో పరిచయం బాగుంది, పాత విషయాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు అంటూ ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయగలరని మా మనవి అని కోరుతున్నారు గుంటూరు నుంచి గోపాల్ గారు. ఇంకెవరు పంపించారు, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయంటూ డాక్టర్ శ్రీకుమార్ పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సమస్య పూర్ణం చాలా బాగుంది, యువలయ కార్యక్రమం వ్యవధి పెంచండి అని కూడా కోరుతున్నారు. ఓకే అండి, ఆలోచిద్దాం. మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము. ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అండి అంటూ, నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, అలాగే ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు వింటాము. రైతే రాజు అన్నారు కదా, ప్రతిరోజు 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ ధూళిపాల నుండి చాందప్ప జానీ బేగం షాహిద్ మెసేజ్ చేశారు.
0: ఓకే. తర్వాత గౌరవనీయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అన్నారు. ఉభయ కుశలోపరి వారికి శుభాభినందనలు, శుభ మధ్యాహ్నం అన్నారు. శుభ మధ్యాహ్నం అండి. జూన్ 27వ తేదీ శనివారం ఉదయం వందే మాత్రం సూక్తి సుధ నాకు ఎంతో నచ్చాయి. అలాగే భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం, భక్తి పారవస్యంలో మునిగిపోయాం. తదుపరి అన్నమాచార్య కీర్తన విన్నాం, మరియు 7:30 సుమతి శతకం నుంచి ధారావాహికలో పద్యపఠనం విన్నాం. వినిపించిన శ్రీ చుండూరి మాణిక్యాలరావు గారికి ఎంతో ఓపికతో చక్కటి పద్యం, దాని భావం గురించి చక్కగా వివరించారు. వారికి మా అభినందనలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అలాగే అదే రోజు రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ పాటలు విన్నాం, చాలా చక్కగా ఉన్నాయి, మాకెంతో నచ్చాయంటున్నారు. ఇక ఈరోజు ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చక్కగా వివరించారు, మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి సన్నతి గీతాలు విన్నాం, మాకు నచ్చాయి అని అంటున్నారు. పైడిపాటి ఉమానాథ శర్మ గారి సమస్య పూర్ణం సరస్సు వినోదిని కార్యక్రమం చక్కగా వివరించారు, వారికి మా అభినందనలు, ధన్యవాదాలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారమాల అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులైతే ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి మీకు కూడా. గత సోమవారం రాత్రి 8 గంటలకు పునః ప్రసారంగా మొదట అంతర్భాగం అన్న నాటిక పేరును చెప్పారు. తర్వాత ఆంజనేయుడు పెళ్ళి అనే నాటికను పునః ప్రసారం చేశారు, చాలా బాగుంది. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ తూములూరు దక్షిణామూర్తి శాస్త్రి గారి శ్రీరామ గాంధీ మహాత్ముల విశిష్టతల గుణాలను చక్కగా తెలిపారు. నాటి ఉదయ సమీరాలలో బాలల హక్కుల పరిరక్షణ గురించి డాక్టర్ రావెల సాంబశివరావు గారి ప్రసంగాన్ని ఎక్కువ గ్యాప్ లేకుండా పునః ప్రసారం చేశారండి. గమనించ కోరిక, మర్నాడు ఉదయ సమీరాలలో ఆచార్య ఎన్ గోపి గారి నానీల కవిత ప్రక్రియను గురించి శ్రీ గణేష్ కుమార్ గారి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. అయితే గోపి గారి జయంతి సందర్భంగా చెప్పారు. ఆ రోజు నేను గోపి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపానండి. ప్రసంగకర్త కూడా గోపి గారి జయంతి సందర్భంగా అని పలికారు. ఈ విషయంలో పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా నేను ఉభయ కుశలోపరికి వ్రాసాను, గమనించ కోరిక అంటూ నిన్న సూక్తి సుధలో శ్రీ రాయప్రోలు జగదీశ చంద్ర శర్మ గారి వినయానికి విధేయతకు గల భేదాన్ని చక్కగా తెలిపారు. గత గురువారం డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు తాళ్లపాక చిన్నన్నన్ గురించి చక్కగా వివరించారు. ఆ రాత్రి పునః ప్రసారమైన భూతగీత సంగీత రూపకం విశిష్టంగా ఉందండి. నేడు సరస వినోదిని సమస్యాపూర్ణం బాగానే ఉంది, కానీ నాదొక సలహా అంటూ కొంతకాలం వరకు ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించిన దినోత్సవాల పరంగా పూరణలను రాయండి అని అడగకండి. అందులో కవిత్వం వినపడట్లేదు, చమత్కారంగా పూరించడానికి వీలైన సమస్యలను అడగండి అంటూ అందరికీ నమస్కారాలు.

0: ధన్యవాదాలు అంటూ డాక్టర్ రాముడుకు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా వీరే ఏం చెప్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు. ఈ పూట బహుముఖ ప్రతిభాశాలి శ్రీ పివి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరింతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए

0: जा रहे हैं। इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है।
1: यावत् प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
0: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
1: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
0: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के 20 रुपये का प्रीमियम, उस पर 2 लाख रुपये तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपये का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
1: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
0: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका यह प्रयास बहुत प्रेरक है.
1: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.

కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యకులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే

0: చర్చలు జరుపుతారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జర్నీ చిత్రం నుంచి అనురాధ శ్రీరామ్ పాడారు సాహితీ సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత అందమైన అనుభవం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న వారు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ గాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ.

చెలిని కేకుడు సతకాడు, చెడుకు కేకుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, అద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా.

చూలు చెప్తే ముసలాడు నిన్న మొన్నటి కుర్రాడు వదులిపోయి ఆనాటి పూజులు మరవే ముందున్న రోజులు చేసే పాత సంకళ్ళు మనుషుల్ని మన్ననేస్తాడు మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనసులు మన నేపారు మనసులు మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాడు కుర్రాడు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవించే సొగళ్ళు

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కన్యాకుమారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను కోరుతున్నవారు ప్రణీత్ గౌడ్, శివకృష్ణ గౌడ్, గోపికానగర్ నుంచి. గీతరచన వేటూరి.

కార్యక్రమంలో తరువాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీ

అమరావతి నుంచి సైదాబి కోరుతున్నారు. తోటలో పిల్ల కోటలో రాణి చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన పాట, ఎస్పి కోదండపాణి సంగీతం, వేటూరి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత కలియుగ కర్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకి సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుండి బొమ్మిదం లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, ఉన్నా వెంకటేశం, కార్తీక్, యాడాల అమరేందర్, ఈశ్వర్ వీరందరి కోరికపై ఈ పాట.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముద్దమద్నారం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి కోరుకున్న శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యానికి ఈ పాటను కోరుతున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాశ, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీరింతవరకు కల్పలత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
0: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే ఎంఎస్ఎంఈ ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై, రోజగార్ కే అవసర బఢ్ రహే హై ఔర్ ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప్ భీ మజ్బూత్ హో రహా హై.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కే తహత్

0: 20 रुपए के सालाना प्रीमियम, यानी केवल एक साल के 20 रुपए का प्रीमियम। उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है। ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें।
1: దేశ ప్రజలు వ్యక్తిగత కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
0: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహోం పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ హో, वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो। प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदे, स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं। हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं।
1: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయడం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
1: రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

0: క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతుందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.

0: మాధవరాజ్.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వింటారు.
2: ఉన్నత విద్య అంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో అభ్యసించే విద్య. వీటిలో వృత్తి విద్యా సంస్థలు, వ్యాపార విద్య, సంగీతం, మెడిసిన్ విద్యలే కాక నైపుణ్య సంస్థలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు అన్నీ ఉన్నత విద్య పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. అంటే డిగ్రీ, ఆ పైన విద్యను అభ్యసించే అన్ని కోర్సులు ఉన్నత విద్య క్రిందకే వస్తాయి. ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్రను చర్చించే ముందు మన దేశంలో ఉన్నత విద్య పూర్వాపరాలను గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఉన్నత విద్య మూలాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ఉన్నత విద్యను అందించిన పురాతనమైన విశ్వవిద్యాలయం నలంద మన భారతదేశానికే తలమానికం. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో వారి విద్యా విధానాలు మన దేశంలో వెళ్ళూనుకున్నాయి. 1883 నుండి స్వాతంత్రం వచ్చే వరకు కూడా కళాశాలల సంఖ్య, చదువును అభ్యసించే వారి సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం నుండి ఉన్నత విద్య గణనీయంగా మన దేశంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉన్నత విద్యాపరంగా 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల తర్వాతి స్థానంలో మన దేశమున్నది. స్వాతంత్రానంతరం భారతదేశంలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల స్థాయిలోనూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ నెలకొల్పటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో అంటే 2007-12 ప్రకారం యూజీసీ నివేదికను అనుసరించి 2002లో 265 ఉన్నత విద్యా సంస్థలుంటే అవి 211కు 567కు పెరిగాయి. ఈ పెరుగుదల మన దేశం ఉన్నత విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. మన దేశంలో ఉన్నత విద్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యవేక్షణలో అందించబడుతుంది. శ్రీ విద్య అనేది మన దేశంలో బ్రిటిష్ కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మొట్టమొదట ఈ శ్రీ విద్య ప్రాథమిక విద్యకే పరిమితమైంది. అంతేకాదు, అది కూడా కేవలం సంపన్న వర్గాలకు చెందిన బాలికలు చదువుకునేవారు. 1882లో 0.2% ఉన్న శ్రీ విద్య 1947 నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49లలో ఒక నివేదికను రూపొందిస్తూ శ్రీ విద్యకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందచేయటం జరిగింది. అయినప్పటికీ మహిళలలో అక్షరాస్యత కేవలము 8.9% మాత్రమే పెరగటం జరిగింది. దీనితో 1958లో భారత ప్రభుత్వం ఒక జాతీయ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ మహిళా విద్యను పెంపొందించడానికి అనేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించటానికి మహిళలు ముందుకొచ్చారో అప్పుడే ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కొన్ని ఉన్నత విద్యా సంస్థల్లో మగవారి కంటే ఆడవారి సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంతేకాక వివక్షను ఎదుర్కొంటూ అన్ని స్థాయిల్లోనూ మగవారి కంటే ఎక్కువ సీట్లు సంపాదించటం ఈ మధ్యకాలంలో పరిపాటయ్యింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. ఉన్నత విద్యారంగం మినహాయింపు కాదు. ఒక దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి. ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో స్త్రీ విద్య గురించి 2 వాదనలున్నాయి. ఒకటి, స్త్రీలకు విద్య కేవలము వారు మంచి గృహిణులు, మంచి తల్లులుగా మలచుకునేంత వరకే చాలని అభిప్రాయం పడే సనాతనులు. స్త్రీల జీవిత విధానం వేరని, వారికి ఉన్నత విద్య అనవసరమని, డబ్బు కాలము రెండూ వృధా అని భావించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మన దేశంలో గ్రామాలలో నివసించేవారు చాలా మంది అభిప్రాయం ఇప్పటికీ ఇదే. మరి ఆధునికుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఉన్నత విద్య అవసరమనే వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధాంతపరంగా చూస్తే స్త్రీ పురుషులు ఇరువురికి ఉన్నత విద్య అవసరం.

మాత్రమే. కానీ వ్యావహారికంగా చూస్తే స్త్రీలకు ఉన్నత విద్య అత్యంత ఆవశ్యకము. ఈ సందర్భంగా మన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అవకాశాలను మొదటిగా స్త్రీలకే అందించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా అయితే స్త్రీ అభివృద్ధికి ఆమె జీవితం సుసంపన్నంగా కుటుంబ పరంగా ఉన్నతికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది.

0: విధంగా అయితే స్త్రీ అభివృద్ధికి ఆమె జీవితం సుసంపన్నంగా కుటుంబపరంగా ఉన్నదికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. బాల్య వివాహాలు, వివక్ష, ఆరోగ్యం, పిల్లల పెరుగుదల వంటి సామాజిక అంశాలపై అవగాహనతో మంచి సమాజాన్ని రూపొందించగలదు. ఉద్యోగాల వలన దేశ శ్రేయస్సు కోసం పాటుపడగలదు. యూజీసీ నివేదిక ప్రకారం 2010-11లో ఉన్నత విద్యకు నమోదు చేసుకున్న స్త్రీల సంఖ్య 70.49 లక్షలు. అంతేగాక అన్ని రంగాల్లో స్త్రీలు నమోదు కావడం ముదావహం. స్త్రీ విద్య అభివృద్ధికి దోహదపడే అంశాలను మనం కూలంకషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నత విద్యారంగంలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించాలంటే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉండాలి. మగవారితో పోలిస్తే స్త్రీలకు వారి ధ్యేయాలలో గట్టిగా విజయం చేకూర్చాలనే పట్టుదల ఉంటుంది. దాన్ని ఉన్నత విద్య ప్రేరణనిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన పనిని నెరవేర్చే ప్రతిభ ఆడవారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉపకార వేతనాలను సక్రమంగా అందజేయడం ద్వారా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం మహిళలకు ఎక్కువగా ఏర్పరచాలి. వసతి గృహ సదుపాయాలను కూడా ఎక్కువగా ఏర్పరచాలి. విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సైతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కల్పించాలి. కుటుంబ పరంగా స్త్రీ ఉన్నత విద్యను కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రోత్సహించాలి. సమాన వేతనాలను, ఉద్యోగావకాశాలను అన్నిటినీ కూడాను అందించగలగాలి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కొన్ని వర్గాలలో స్త్రీలు ఉన్నత విద్యలో ఒకడుగు వెనుకున్నారనే పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ ఉపాధ్యాయులను, లెక్చరర్లను బోధనాపరమైనటువంటి అంశాలలో స్త్రీలకు ఎక్కువగా అవకాశం గనక ఇచ్చినట్లయితే ఉన్నత విద్యలో స్త్రీల యొక్క నమోదు, వారి యొక్క కంటిన్యూషను బాగా ఉంటుందని చెప్పవచ్చు. వీటినన్నింటినీ కూడాను ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి కళాశాలలు కూడాను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో స్కాలర్షిప్లు అందరికీ కూడా, ముఖ్యంగా నిరుపేద మహిళలకు వారి యొక్క చదువుకు, అభ్యున్నతికి తోడ్పడాలి అనంటే వారిని గుర్తించి వారి యొక్క చదువును ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడాను ఈ అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పవచ్చు. సమాజపరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు స్త్రీ విద్యను ప్రోత్సహించటం చాలా తక్కువగా చూస్తున్నాము. కాబట్టి కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి స్త్రీ విద్య ద్వారా పాటుపడవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు, అంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి వీరందరినీ కూడా అక్కడ వరకు తీసుకువెళ్లేటువంటి ప్రయాణ సాధనాలు కూడా కావాలి. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నివసించి వాళ్ళు చదువును అభ్యసించాలి అనంటే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ను కూడా బాగా అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంతేకాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అంశాలను ప్రభుత్వము, తర్వాత కళాశాలల యాజమాన్యాలు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గనక చేయగలిగినప్పుడు ఉన్నత విద్యలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో గనక స్థిరపడినట్లయితే కుటుంబ పరంగా కానీ దేశపరంగా కానీ వారి యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంటుందని మనం చెప్పవచ్చు.
1: మీరింతవరకు ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే

ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చే అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని

0: పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిట్కాలు వింటారు. మహిళలు నిద్రలేచింది మొదలు ఉరుకుల పరుగులతోనే రోజు మొదలవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందించడం, ఇంకా వారికి కావలసిన సదుపాయాలు చూడటం, ఇలా ప్రతి పనిలో కూడా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ హడావుడిలో భాగంగా చేతి నుండి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా దానిలో ఇబ్బంది కలిగించేది నూనె. నూనె కింద పడితే శుభ్రం చేయడం చాలా కష్టం. మరి దీన్ని సులభంగా శుభ్రం చేయడానికి ఒక చిట్కా. నూనె నేల మీద పడిన వెంటనే గోధుమ పిండిని కానీ బియ్యపిండిని కానీ తీసుకుని నూనె పడిన చోట శుభ్రంగా వేయాలి. 5 నిమిషాల తర్వాత పిండిని దగ్గరగా తీసేయాలి. పిండి నూనెని పీల్చుకుంటుంది, దానివల్ల నేల జిడ్డు లేకుండా శుభ్రమవుతుంది. చిట్కా విన్నారు కదా? ఇప్పుడు మరొక చిట్కా. వేపుళ్ళంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వేపుళ్ళు ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప వేపుడు, బెండకాయ వేపుడంటే పిల్లలు ఆ రోజు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు. అయితే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు వస్తోందని, లేదా బెండకాయ గింజలు బయటికి వస్తున్నాయని, లేకపోతే కూర ముద్దగా అయిపోతోందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బెండకాయ గింజలు బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. బెండకాయలను ముక్కలుగా తరిగి మూకుల్లో వేసిన వెంటనే చిటికెడు పసుపు కూడా వేసి వేయించండి. ఈ పసుపు వేయడం వల్ల బెండకాయ గింజలు బయటికి రావడం అంటూ ఉండదు, కూర అద్భుతంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మరొక చిట్కా. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి చూసినట్లయితే మొహం మీద మొటిమలు ఏర్పడి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొటిమలు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా. ఒక గిన్నె తీసుకుని దానిలో కొంచెం కొబ్బరి నూనెని తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు, అలాగే కలబంద గుజ్జును కూడా కలిపి మొటిమల మీద రాయండి. ఇలా రోజు ఒక వారం పాటు చేసినట్లయితే మొటిమలు మెల్లగా తగ్గుతాయి. చిట్కాలు విన్నారు కదా?
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: कांत ने सेमीफाइनल में जापान के युदाई ओकिमोतो को हराया। अर्जेंटीना के फुटबॉलर लियोनेल मेसी लगातार 7 विश्व कप मैचों में गोल करने वाले दुनिया के पहले खिलाड़ी बन गए हैं। आज अंतिम मुकाबले में अर्जेंटीना ने जॉर्डन को 3-1 से हराया। इसके साथ ही विश्व कप में उनके गोलों की संख्या 19 हो गई है। और अब बात मौसम की। मौसम विभाग ने आज असम, मेघालय, पश्चिम बंगाल के तराई वाले क्षेत्रों और सिक्किम में तेज वर्षा का रेड अलर्ट जारी किया है। अगले 2 दिनों के दौरान बिहार, छत्तीसगढ़, ओडिशा, कर्नाटक, कोंकण, गोवा, तमिलनाडु, तेलंगाना, विदर्भ, लक्षद्वीप और अंडमान निकोबार द्वीप समूह में भी तेज वर्षा की संभावना है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि स्वदेशी रक्षा उत्पादन पर ध्यान केंद्रित करते हुए भारत समुद्र से लेकर आकाश तक अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है। उन्होंने देश में निर्मित C-295 विमान की पहली उड़ान को बड़ी उपलब्धि बताया। आकाशवाणी से मन की बात कार्यक्रम में श्री मोदी ने सोने की खरीदारी से बचने, विदेश यात्रा न करने और कार पूलिंग को बढ़ावा देने की उनकी अपील का समर्थन करने के लिए देशवासियों का आभार व्यक्त किया। भारत और सेशल्स ने विक्टोरिया में प्रतिनिधिमंडल स्तर की वार्ता के बाद स्वास्थ्य, कृषि, वित्त और अंतरिक्ष सहित कई क्षेत्रों में समझौतों पर हस्ताक्षर किए। सरकार ने लोगों से सभी आवश्यक यात्रा दस्तावेजों के बिना कैलाश मानसरोवर यात्रा नहीं करने को कहा और लंदन में महिला T20 विश्व कप में भारत अंतिम ग्रुप मैच में ऑस्ट्रेलिया से खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం బొమ్మరిల్లు కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ముందుగా కనువిప్పు నాటిక విందాం. ఇందులో టి చైతన్ చంద్ర, పి తనిష్, ఎం రాఘవేంద్ర, బి అభిజిత్ కుమార్, ఎన్ వంశీ, ఎస్కే తన్వీర్, ఎస్కే అశ్వక్, ఏ రేవంత్, జె శ్రీలక్ష్మి, టి నిత్యశ్రీ, పి గ్రేసీ, ఎస్ శృతి, డి యమున, ఇ సాయివర్షిత, సిహెచ్ హేమశ్రీలత, కె శ్రీలేఖ, ఎన్ భార్గవి.
2: మహామంత్రి, మాకు ఒక మంచి ఆలోచన వచ్చినది.
3: ఏమి ఆ మంచి ఆలోచన మహారాజా?
2: మన రాజ్యమున అస్సలు ముసలివారే ఉండకూడదు. అందరూ యవ్వనులే ఉండవలెను.
3: ఇది అసాధ్యం మహారాజా. పుట్టిన ప్రతి మనిషి వయస్సు మీరిన పిదప వృద్ధులు కాక తప్పదు.
2: కానిమ్ము, వృద్ధులు కారాదని మేమనలేదే. 60 సంవత్సరముల నుండి వృద్ధులైన వారిని ప్రతి ఇంటి నుంచి బహిష్కరించి ఇక్కడికి తూర్పు వైపున 100 యోజనముల దూరంలో దండకారణ్య ప్రాంతంలో గల లోయలో వదిలి రావలను. ఇది మా ఆజ్ఞగా చెప్పండి.

0: ఎందుకు? ప్రజలెవ్వరూ ఒప్పుకోరు మహారాజా. అయినను తమరు ఇట్టి నిర్ణయము తీసుకొనుటకు గల కారణమేమి ప్రభు?
1: వృద్ధుల వల్ల ఏ ప్రయోజనము లేదు. వారికి ఇంటిలోని వారందరూ సేవలు చేయాలి. అంతేకాకుండా రోగాలు రష్టులతో పనిచేయు వారికి కూడా ఆటంకములు కలిగించుచుందురు. అందువల్ల ఆలోచించి మరీ ఈ నిర్ణయము తీసుకొంటిమి.
0: కన్న తల్లిదండ్రులను ఎవ్వరూ వదులుకోలేరు మహారాజా, కనుక ప్రజలు మీ ఆజ్ఞను ఒప్పుకోరు.
1: ఒప్పుకోక తప్పదు. రాజాజ్ఞ ధిక్కరించిన వారికి మరణదండన తప్పదని మా మాటగా హెచ్చరించండి. మహామంత్రి, వెంటనే మన సేనాపతిని కోశాధికారిని పిలిపించండి.
0: అటులనే మహారాజా.
2: రాజుగారికి సేనాపతి రణధీర్ ప్రణామములు.
3: మహారాజా, నేను మీ కోశాధికారి ధనుంజయుడిని. తమరెందుకో పిలిపించారట?
1: ముందుగా సేనాపతి, మీకు నేనొక క్లిష్టమైన అతి ముఖ్యమైన బాధ్యతను అప్పగించుచున్నాను. సక్రమముగా నిర్వర్తించవలెను.
2: మహారాజా, ఆజ్ఞాపించండి. మీరెంతటి కష్టతరమైన బాధ్యతను అప్పగించినా దానిని ఎంతో సునాయాసంగా నిర్వర్తించగల సమర్థుడు ఈ సేనాపతి రణధీర్. తక్షణమే ఆజ్ఞ ఇవ్వండి ప్రభు.
1: రణధీర్, మీరు కొంతమంది రహస్య గూఢచారులను నియమించి ప్రతి గృహములోనూ వృద్ధులు లేరని నిర్ధారించవలెను. ఒకవేళ వృద్ధులు ఉన్నచో?
2: తెలుసు మహారాజా, ఒకవేళ ఉన్నచో వారిని తక్షణమే లోయలో వదిలి రావలను. మంత్రివర్యులు ముందే చెప్పి ఉన్నారు ప్రభు.
1: భళా సేనాపతి, అంతే. మీరు మరి ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది.
2: ఏమది ప్రభు?
1: ఈ వృద్ధుల పరిశీలన నిరంతరం కొనసాగుతూనే ఉండవలెను. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించవలను. కొందరు తల్లిదండ్రుల మీది మమకారంతో మా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రయత్నించవచ్చును.
2: సందేహము వలదు మహారాజా. మీరు ఈ రణధీర్కు అప్పగించిన పనిని సక్రమముగా నిర్వర్తించగలడు.
1: ఇక మీరు వెళ్లి ఆ పని మీద ఉండండి. కోశాధికారి ధనుంజయ్, మీరు సేనాపతి నిర్ధారించిన ప్రతి ఇంటి యజమానికి 100 బంగారు నాణములు బహుమతిగా అందజేయండి.
3: అటులనే మహాప్రభు. మహారాజా, ఒక్క చిన్న మనవి. ప్రతి ఇంటికి 100 బంగారు నాణములు ఇచ్చినచో మన ఖజానా మొత్తం కొద్ది రోజులలోనే ఖాళీ అగును. మీరు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించండి ప్రభు.
1: మా మాటినే వ్యతిరేకించుచుంటిరా?
3: క్షమించండి మహారాజా, మీకు ఎదురు చెప్పుటలేదు. ముందు ముందు రాచకార్యములకు ధనము కొరత ఏర్పడునని గుర్తు చేసి తిని ప్రభు.
1: అయినను పర్వాలేదు, మా నిర్ణయము మారదు. ఇక మీరు వెళ్ళి రండి.
3: మీ ఆజ్ఞ సరిసావహించదును ప్రభు.
4: కామాక్షి, కామాక్షి, రాజుగారి ప్రకటన విన్నావా?
5: ఆ విన్నాను మీనాక్షి. వృద్ధులు ఏ ఇంటా ఉండరాదటగా. వృద్ధులు అంటే ఆడ మగ.
6: ఆడైనా మగైనా 60 ఏళ్ళు నిండినవారట కామాక్షి. అవునా మీనాక్షి?
4: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
6: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
7: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? నువ్వు చెప్పు సరస్వతి.
8: ఎందుకున్నరే గాయత్రి, నువ్వున్నావుగా, నీకెవరూ లేరుగా, నీ పని హాయే.
7: ఆ ఏమి హాయిలే సరస్వతి, ఉండి ఉంటే మాకు వచ్చేవి 100 బంగారు నాణాలు.
9: అమ్మయ్యా, మాకైతే మంచి పని జరిగింది. మా మామగారు ఎలాగూ పోయారు, మా అత్తగారిని కూడా త్వరగా సాగనంపి మేము బంగారు నాణాలు తెచ్చుకుంటాం.
10: మహాలక్ష్మి, సంబరపడకు. అత్తామావలుంటే ఉండే ఉపయోగాలు మీకేం తెలుసు. వాళ్ళుంటే మన వాళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేస్తారు. మనం బయటికెళ్తే ఇంటికి కాపలా ఉంటారు. అవునా కాదా సీతాదేవి? నీకు అత్తగారు మామగారు ఇంట్లోనే ఉన్నారుగా, చెప్పు మరి.
11: అవుననుకో ఆదిలక్ష్మి, అత్తగారేమో అంట్లు బట్టలు వంట అన్నీ ఆవిడే చూసుకుంటారు. మామగారేమో బయట బజార్ పనులన్నీ చక్కబెట్టుకొస్తారు. కానీ వాళ్ళ చాదస్తం మనం భరించాలే అనుకో.
12: చాలే ఆపండి, పెద్దవాళ్ళని భరించడం ఎలాగైనా కష్టమే. ఆ గొనుగుళ్ళు సనుగుళ్ళు అస్సలు భరించలేం బాబు. వాళ్ళుంటే హాయిగా స్వేచ్ఛగా ఉండలేము. ప్రతి దానికి వంకలు పెడతారు, ప్రతి పనికి తప్ప.

0: పడతారు. పిల్లల్ని గారాబం చేసి చెడగొడతారు. ఎలాగైతే నేం పార్వతి, ఇప్పుడు మనకి బంగారు నాణాలు సంపాదించి పెడుతున్నారుగా. సరే సరే, రాజుభటులొస్తున్నారు, పదండి పదండి.
1: చూడపోతే అందరివి దేవతల పేర్లే, కానీ బుద్ధులేమో ఇవి. విన్నారుగా
2: నారాయణ, నన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
0: రాజాజ్ఞ ప్రకారం నిన్ను లోయలో పడేయడానికి తీసుకెళ్తున్నాను. నీకు బాధగా లేదా నాన్నా? ఎందుకు నవ్వుతున్నావు?
2: నాకేదో గుర్తుకొస్తోంది, అందుకే నవ్వుతున్నాను.
0: అదేమిటో చెప్పు నాన్నా. కన్న తండ్రిని చంపుకోలేక నేను చాలా బాధపడుతుంటే నీకది నవ్వులాటగా ఉందా నాన్నా?
2: అలా అయితే విను, రేపు వయస్సు మీరాక నీ పరిస్థితి, మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని నవ్వొచ్చింది.
0: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న. మరేం చేయను?
2: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చేయి.
3: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా?
0: రాత్రంతయ్యూ మీ గురించే యోచిస్తున్నాను ప్రభు.
3: మా గురించా? ఎందులకు?
0: మీకును వయస్సు మీరు చిన్నది కదా. ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది. దానిని ఎట్లు పరిష్కరించవలెనో అని చింతించుచున్నాను మహారాజా.
3: అసంభవం, అట్లు జరుగుట

0: పరిస్థితి మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని నవ్వొచ్చింది.
1: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మరేం చేయను.
0: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చేయి.
2: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా?
1: రాత్రంతయ్యూ మీ గురించే యోచిస్తున్నాను ప్రభు.
2: మా గురించా? ఎందులకు?
1: మీకును వయస్సు మీరు చిన్నది కదా, ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది, దానిని ఎట్లు పరిష్కరించవలెను అని చింతించుచున్నాను మహారాజా.
2: అసంభవం, అట్లు జరుగుటకు వీలు లేదు. మహామంత్రి, మేధావులైన గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయమని ఆజ్ఞాపించండి.
3: అటులనే మహారాజా, మహారాజా, మీ సమస్యకు పరిష్కారం చూపగలవారు వీరే.
4: నా పేరు చిదానంద స్వామి.
2: నమస్కారం స్వామి.
4: నిరంతరం హిమాలయాలలో తపస్సు చేసుకుని చుందుము. మీ సమస్యకు అతి కష్టతరమైన ఉపాయము కలదు, అది సామాన్యులకు అసాధ్యము ప్రభు.
2: అటులైనా మేమే స్వయముగా వెళ్లి సాధించుకొందుము.
4: ఉత్తరము వైపు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి కొండలు ఎడారులు దాటిన తరువాత జీవముఖి అను జలపాతము కలదు. ఆ నీటిలో సూర్యాస్తమయం లోపు శిరస్సు పైన కొన వెంట్రుకలన్నీ తడియినట్లు 3 మార్లు మాత్రమే మునగవలెను. నీటిలో మునుగునప్పుడు ఏమాత్రమూ గాలి పీల్చకుండా ముక్కు మూసుకొనవలెను. ఆ పిదప్ప 3 దోసిళ్ళు నీళ్లు 3 గుటకలలోనే సేవించవలెను. అట్లు ఆచరించిన వృద్ధాప్యము దరిచేరదు.
2: ధన్యుణ్ణి మునీంద్ర, విన్నారుగా మహామంత్రి, తక్షణమే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
3: అటులనే మహారాజా.
1: నాన్న, నిన్ను నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచినాను, కాని నేను రాజు వెంట వెళ్ళవలసి వచ్చింది. మిమ్మల్ని ఏమి చేయవలెనో తెలియటలేదు.
0: చింతించుకు నాయనా, దీనికి నేనొక ఉపాయం చెప్పెదను. ఒక పెద్ద పెట్టెను తయారు చేయించి దానిలోకి గాలి వచ్చినట్లు రంధ్రములు పెట్టించి నన్ను అందులో పరుండబెట్టి నీవు ప్రయాణించు. ఎడ్ల బండిలో ఆ పెట్టెను ఉంచుము.
5: అప్పుడే మనం బయలుదేరి 1 వారం రోజులు దాటుచున్నది. సేనాపతి, మన వద్ద ఉన్న ఆహార పదార్థములు నీరు కూడా అయిపోయినవి.
4: అవును పల్లవా.
1: నాన్న, మన ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, మన వద్ద ఉన్న నీరు అయిపోయినది. ఏమి చేయాలో తెలియక మహారాజు కూడా చింతించుచున్నారు.
0: దిగులు పడుకు, నేను చెప్పినట్లు చేయి. ఈ ఎద్దుబండికి కట్టిన ఒక ఎద్దును తాడు విప్పి వదిలిపెట్టుము. అది భూమి మీద ఎక్కడ నీరు ఊరుతుందో పసిగట్టగలదు. అది కాలితో గీరిన ప్రదేశంలో మీరు తవ్వితే తప్పక నీరు దొరుకుతుంది.
1: అట్టులనే నాన్నగారు. మిత్రులారా, ఇక్కడ తవ్వండి.
5: ఆహా, అద్భుతం నారాయణ, నువ్వు చెప్పినట్లే ఇచ్చుట్టా నీరు ఉబికి ఉబికి వచ్చుచున్నది.
1: నాన్నగారు, మీరు చెప్పినట్లు చేశాము, మీరు కూడా దాహం తీర్చుకొనుడు.
0: సరే నాయనా, ఇదిగో నేనిస్తున్న ఈ విత్తనాలు ఏవైపు నీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతంలో పాతిపెట్టు.
1: సరే, అటులనే నాన్నగారు.
3: మహారాజా, ముని చెప్పిన కొండ ఇదే, దీనికి ఆవల వైపున జీవముఖి జలపాతం కలదు.
1: నాన్న, ఇచ్చట చాలా జలపాతములు కలవు, ఏది జీవముఖినో తెలియటలేదు.
0: ఇది చాలా సులభం నాయనా. ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఒక చేపను తీయుము, అది చనిపోతుంది కదా, దానిని అన్ని జలపాతముల్లోనూ ముంచుము. అది తిరిగి ఏ జలపాతంలో బ్రతుకుతుందో అదే జీవముఖి.
1: సరే నాన్నగారు.
5: నారాయణ, చనిపోయిన చేపతో ఏమి చేయుచున్నావు?
1: మీకొక విచిత్రము చూపించేదను చూడండి.
5: అరే, చేప బతికిందే.
2: ఇదే జీవముఖి జలపాతం అన్నమాట. మనం వచ్చిన పని పూర్తి అయినది, తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.
5: మహామంత్రి, మనం వెళ్ళవలసిన దారి ఎవ్వరూ గుర్తించలేకున్నారు.
2: కంగారు పడకుండా అందరూ నలువైపులా పరికించండి.
1: నాన్నగారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళుటకు దారి గుర్తించలేకున్నారు.
0: నారాయణ, నారాయణ, ఏదైనా ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి చూడు. నువ్వు నాటిన విత్తనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతయు పాదుగా పాకి ఉండును, దానిని బట్టి మార్గము గమనించుము.
1: మహామంత్రి, నేను మార్గము గుర్తించాను.
2: అటులైనా అందరూ నారాయణునే అనుసరించుము.
5: నారాయణ, మనం వచ్చినప్పుడు

0: దారిలో ఈ చెట్లు లేవు కదా.
1: మనం తిరిగి వచ్చినప్పుడు దారి గుర్తించుటకు వీలుగా ఈ విత్తనములను నేనే నాటి తిని.
0: అబ్బా, ఇవి పుచ్చకాయలు.
2: తిరుగు ప్రయాణంలో అందరికీ ఆకలి దప్పులు నారాయణ వల్లే తీరినే అన్నమాట. నారాయణ, ప్రయాణంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం మీకెట్లు తోచినది?
1: మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మా తండ్రిని లోయలో పడవేయవలసిన మీ ఆజ్ఞ ఉల్లంఘించినాను. ఆయన సలహా ప్రకారం ఆయన్ని మన వెంట తెచ్చినాను. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటికీ సలహాలు మా నాన్నగారే సూచించినారు. అందువల్లనే మనం విజయవంతంగా తిరిగి రాగలిగాము. మీకును వృద్ధాప్యం వచ్చినన్న ఆలోచన కూడా ఆయనే చెప్పారు. ఇందుకు మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము.
2: మహామంత్రి, ఇతడు చేసిన మేలు ముందు ఇతడు చేసిన నేరం శిక్షింపదగినది కాదని నాకు తోచుచున్నది. మీరేమందురు?
3: మీ ఆలోచన సరైనదే ప్రభు. ఏ ఇంట్లోనైనా వృద్ధులు అండగా ఉండాలి. వారి అనుభవముల ద్వారా మన జీవితాలకు మార్గదర్శకులు అవుతారు. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు.
2: అవును మహామంత్రి, మీరన్నది అక్షరాల నిజం. నేను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా ఈ నాటి నుండి రాజ్యంలోని వృద్ధులందరి పోషణాభారం నేనే భరిస్తానని రేపు సభాముఖంగా ప్రజలందరికీ ప్రకటించనున్నాను. సేనాపతి, మీరు కోశాధికారి ఇచ్చే 100 బంగారు నాణములు వృద్ధుల సకల సదుపాయములకు మాత్రమే వెచ్చించేలా నిరంతరం పర్యవేక్షణ చేయవలెను.
4: చిత్తం ప్రభు, మీరు చెప్పినట్లే చేయుదును.
1: మహామంత్రి, ఇప్పటికైనా రాజుగారికి కనువిప్పు కలిగింది, రాజ్యానికి మేలు జరిగింది. నేటి యవ్వనులే రేపటి వృద్ధులు అని రాజుగారు గ్రహించారు, అంతే చాలు.
3: అవును నారాయణ, ఇక నుంచి మన రాజ్యము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగలదు.
5: ముందు తరాల వారికి ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత ఈ నాటకం ద్వారా తెలియజేశాం. నాటిక విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విందాం. పాడేవారు టి నమ్రతాసాయ్, జె శ్రీలక్ష్మి, ఎస్ శృతి, ఎన్ భార్గవి, ఇ సాయివర్షిత, సిహెచ్ఏమ శ్రీలత, ఎస్ స్వాతి, ఏ శ్రీవల్లి, జి గ్లోరీ, డి యమున, పి గ్రేసీ.

0: ఇప్పుడు కేలికితా చెల్లాయి చెప్పే వింతలు విశేషాలు విందాం.
1: ప్రపంచ వీరుడు అలెగ్జాండర్ కళ్ళు విచిత్రంగా ఉండేవట. ఒకటి నీలం రంగులోను మరొకటి గోధుమ రంగులోను మెరిసేవట. మనకి కంటిన్యూస్ గా 2 వారాలు నిద్ర లేకపోతే చనిపోతామట. కోహినూరు వజ్రం మొట్టమొదట గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ వజ్రాల గనిలో దొరికిందట. చైనా రాజధాని బీజింగ్ నగరంలో గింగు కోబిలోబా అనే చెట్టు ఉంది. దాని వయసు 500 సంవత్సరాలు. ఈ చెట్టును బ్లెస్సింగ్ ట్రీ అని పిలుస్తారు. రబ్బర్ కనుక్కోవడానికి ముందు పెన్సిల్ గీతలను రాతలను చెరపడానికి బ్రెడ్ను ఉపయోగించేవారట. మొట్టమొదటిసారిగా బహుమాస్లో సముద్రం లోపల పోస్ట్ ఆఫీసును ప్రారంభించారు.
0: ఇప్పుడు ఒక చిన్న కథ విందాం.
2: నాగయ్య వీరయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. ఒకరోజు వీరయ్య ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఆ రోజు రాత్రి పక్కింటి నాగయ్య ఇంట్లోంచి వచ్చే చప్పుళ్ళకి అతిథికి అస్సలు నిద్దరే పట్టలేదు. తెల్లారాక అతిథి వీరయ్యను అడిగితే ఆ నాగయ్య రోజు అంతే, రాత్రిపూట నిద్రపోకుండా ఇల్లు సర్దుతాడు. తలుపులు కిటికీలు దబేల్ దబేల్ మని శబ్దాలు చేస్తూ వేస్తాడు. తన కాపలా కుక్కల్ని మురిగేలా ఉసుగొల్పుతాడు. ఇంట్లో వాళ్ళని అందరికీ వినబడేలా గట్టిగా అరిచి పిలుస్తాడు. తాను చేస్తున్న పనుల వల్ల ఇరుగు పొరుగుకి ఇబ్బంది కలుగుతోందని తెలిసే నాగయ్య కావాలనే అలా చేస్తాడు. అతడికి అందులోనే ఆనందముంది అని వీరయ్య అతిథికి చెప్పాడు. అప్పుడు అతిథి నాగయ్య ఇంటికి వెళ్ళి, మీలాంటి గొప్పవాళ్ళుండటం ఈ ఊళ్ళో వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నాడు. నేను అంత గొప్ప పని ఏం చేశాను అన్నాడు నాగయ్య. రోజు తెల్లవార్లు నిద్రపోకుండా మెలకువగా ఉండి దొంగల బెడద లేకుండా ఊరిని రక్షిస్తున్నారంటే మీరు గొప్పవారు కాదా? మరి అదే మా ఊళ్ళో అయితే రోజు ఒక దొంగతనమైనా జరుగుతుంది అన్నాడు అతిథి. అయ్యో, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనుకొని సంబరపడుతుంటే నా వల్ల నలుగురికి మంచి జరుగుతోందా అని మనసులోనే అనుకున్నాడు నాగయ్య. దొంగవాడికి తేలు కుట్టినట్టయింది. అంతే, ఆ రోజు నుంచి రాత్రిళ్ళు నాగయ్య ఇంటి నుంచి ఏ చప్పుళ్ళు అరుపులు అస్సలు వినిపించలేదు.
0: జీ గ్లోరీ చెప్పిన కథ విన్నారు కదా. ఇప్పుడు కొన్ని జోకులు విందాం.
3: నాన్న, అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి నాన్న?
4: మీ అమ్మ షాపింగ్ బిల్లు అతివృష్టి, నీ ప్రోగ్రెస్ రిపోర్టులో మార్పులు అనావృష్టి. ఒరే వెంగళప్ప, తాడు నీళ్లు పట్టుకెళ్తున్నావు, ఎక్కడికిరా?
3: అమ్మగారు ఫ్యాన్ కట్టేసి లైటు ఆర్పమన్నారండి, అందుకే తీసుకెళ్తున్నాను.
4: ఎరా రవి, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు చూపించలేదేంట్రా?
3: నీకు ఆందోళన కలిగించే విషయాలేమి డాక్టర్ చెప్పొద్దన్నారు కదా, అందుకే చూపించలేదు నాన్న.
4: గోపి, రాజుగారు 7 చేపల కథ చెప్పాను కదా, ఎలా ఉంది?
3: బాగుంది గాని నాన్న. రాజుగారు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తేకుండా చేపలు వేటాడి తెచ్చారేంటి? ఏరా రవి, రేపు మీ నాయనమ్మ బర్త్డే కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు?
4: ఫుట్బాల్.
3: అదేంటి, మీ నాయనమ్మ ఫుట్బాల్ ఆడలేదు కదా?
4: మరి ఆవిడ నా బర్త్డేకి భగవద్గీత ఎందుకు ఇచ్చింది? నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా రాము?
3: పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి. నాన్న, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు?
4: నేనేం చెప్పానురా?
3: నన్న చెల్లాయి ఏంజల్ అని చెప్పావు కదా.
4: అవును చెప్పాను.
3: మరి నేను దాన్ని బాల్కనీలో నుంచి తోసేస్తే అది ఎగరలేదేంటి?
0: జోకులు విన్నారు కదా. చెప్పిన వారు టి సూర్య, సి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
5: పల్లెను లేపి పలే పల్లెను లేపి గుండె గుండెను ఊపి నిడో శక్తిని చూపి నింగి నేలను చూపి దుంకో దుంకర దుంకు దుకా దుంక.

0: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు కే ఫదీలా చెల్లాయ్, ఝాన్సీ రాణి ఏకపాత్ర విందాం.
1: తల్లి, భారత జనైత్రి ఈ ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని చూచుచు ఊరకుంటివా. సర్వ సంఘ పరిత్యాగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండా బొమ్మ వలే కిమ్మనకుంటివా. రాజ్య కాంక్షతో రాజకీయ కుయుక్తులతో స్వార్థ చింతనతో అన్యం పుణ్య మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబళించుచుండగా కన్నెత్తి కాంచకుంటివే. పవిత్ర చరిత్రవే తుకారాం పురంధర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. ఒరేత్తుచ్చుడా రోజెస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిలో పుట్టిన ప్రతి పసిబిడ్డకు సత్యం ధర్మం న్యాయం త్యాగం శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై మారణ కర్మలు చేయ తలపెట్టినచో ప్రతి రక్తపు బొట్టు ప్రళయ రుద్రుణ్ణి సృష్టిస్తుందిరా. అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మాడి మస్సైపోతారురా, మస్సై నొస్సైపోతారురా. ఒరీ ఫాల్గన్ పౌరుషమున్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సహస్ర రూపధారి అయితే మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. మీ కల్లా బొల్లి మాటలతో మా జాతి దయా దాక్షిణ్యములతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము చెలాయింతురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర్య మహోద్యమము ప్రపంచ నేల నాలుగు చెరగుల జయ జయ ధ్వానాలు వినిపింపక మానవు. నయనం చిందంతి శస్త్రాని నయనం దుహతి పావక అను ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అను మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును. వీరులారా మరాఠా సూరులారా విజృంభించుడు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొనుడు. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
2: అయ్యకు అందవు అమ్మకు అందుతాయి,

0: తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు.
1: ఆకాశవాణి

0: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇందిమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూరి సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: తాన్సేన్జీ, షాజా రాజలీం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
2: ఏం చేస్తానో గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందమ్మా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు, కాదా రుణి?
2: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాసికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా 1 రసిక హృదయమే ప్రోత్సాహమి.

0: వస్తుంది. రామ్ సింగ్ జీ సరదాగా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవడానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం. ఉపక్రమింప నా ప్రభు.
2: మంచిది.
1: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకళకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.

0: చిత్తం.
1: పేరు?
0: అనర్కలి.
1: మీరు పెట్టినారా?
0: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
1: షహజాదా వారికి సార్వభౌముని కలవైంది.
3: ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను.
1: నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి రాసి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైనా ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చలినది.
4: రఘు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
3: రమ్మను. తాన్సేంజీ
0: జహాపన.
3: ఆమెకు నాట్యకళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
0: చాలా భాగం అయిపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
3: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనతో స్వతంత్రముగా అభినయించగలరా?
0: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
3: చురుకైనదే.
0: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
3: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
0: ఏమి ప్రభు?
3: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
0: నిర్బంధమేమున్నది?
3: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
4: కాంతేంజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
0: జహాపన, సెలవు.
3: మహతి, ఏమీ లేదు.

ಕೈ ಕೃಷ್ಣನೋ.

అనార్కలి, ఈ నడతి వద్దుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా?

0: శాపల అది నడకలే నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
1: చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలల్లో ఏం కలుపుతున్నా?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో కొత్త రుచి, కొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెన్నో తెలియదు ప్రభు.
1: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పొడుగు ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయం ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
1: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతానో అనర్కలి.
0: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటకే పెట్టినది కదా.
1: అది కాదు అనర్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ప్రేమించడం లేదా
0: అనార్? నేనే చెప్పలేకుండా ఉన్నాను. ఈ పువ్వులు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నది. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలో చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగి వేయాలనిపిస్తుంది.
0: నేనొక్కటి కోరుతాను.
1: వేయి కోరుకును.
0: ప్రియా, నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
0: అలా అనకూడదు ప్రభు.

సాన్సేన్ జీ జహాపన మానవలోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగింది.

0: నృత్య గానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. శాంతి, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము.
1: సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం, జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

ಜನಿ ಸರ್ವ

0: ಅದೇವಿ ಅನ್ನ ಕಲೀಂ. ಆ ಆ ಸಲೀಂ ಯುವರಾಜ್ ಓಡಿಲು.
1: ಯುವರಾಜ್ ಓಡಲು ಕಡಿಪದು
0: ಅಬುಲ್ ಫಜಲ್ ಜಹಾಬ್ನ. ಇದು ಪರಪಾಟಿ ಕಾನಿ ಶರಣಿ. ತಾವು ವಿಶ್ರಾಂತಿ ಭವನಾನಿಕ ದಯಚೇಯಿ ಮನವಿ ಚೇಸ್ತಾನು. ಶಹಜಾದ ಸಲೀಂ ವಾರು ಕೂಡ ವಿಶ್ರಮಿಸಾರೆ. ತಾನು ತೇಂಜಿ తమరు వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమును విచేర్చి కనిపెట్టి ఉంది. రాజా మాన్సింగ్ తొందరపడకండి.
2: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఇంత ధైర్యంగా ఒరిగింది.
3: ఆ ముసల్మానం తెలియ అవును
0: దిలే గాంధీ. ఇది అమానుషం, అకృత్యం. ఎవరు కాదు
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. రీసెజాది బాలి తాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ. దిలేర్ ఖాన్జీ మీరు తొందరపడకండి.
3: ముఖం కాస్కర్యాసీ.
0: మీరు శాంతించినట్లు చెప్పగలరు.
2: నేను శాంతించాలి. వాణిసల పెట్టుకుని సైతక్కలాడు ఈ నీచ ప్రదర్శనాలకు మా మేర పిలువలేదు. క్షత్రియ జాతితో కులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది.
0: రాజా సాహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం చేద్దాం. హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?
4: ఎంత చక్కనిది ఈ దాడిమ మొక. అరుణారుణ కంతులు వెరసల్లుకుని ప్రకృతిలోని సౌందర్యాలంతా గుర్తకొన్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా. నిజం చెప్పు, భయం లేదు.
5: నగరులో నుంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
4: నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
5: భక్తుల్ని చేయమన్నారు.
4: అలాగా
5: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
4: సరే, నీవు కఠోర శాసనం, సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి, చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరీ చేస్తారు.
6: వజీర్ అబుల్ ఫజల్.
4: వజీర్జీ, వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైనే కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని తిరుహాసం సింధునాడు ఈ ప్రశాంత మధురమము శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కత్తివి తరుట కథాయి కార్యం.
0: జహాపన, మనవి చేయుటకు అవకాశం ఇవ్వలై.
4: మంచిది, కూర్చో.
0: నేను కేవలము చక్రవర్తి సందేశహారిని వలే రాలి. సహృదయముతో విషయం సమక్షముల చర్చించుటకు కూడా వచ్చింది.
4: మంచిది
0: జహాపన. అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్ష పడిన

0: చేయబడుతున్నాడు.
1: తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులు ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొంటాను. ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. చాప పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులకు హృదయం మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి. అందుకే అది మొఘల్ రాజవంశ సింహముగా అంకితమైంది.
0: అయినా
1: ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయ.
0: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
1: తమ అభిప్రాయం
0: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమరస తరంగ లహరీ విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలీని గౌరవించడం
1: అది బానిస జాతి పువ్వు గదో జహాపల. దానికి గులాబీతో సహచర్యం
0: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
1: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిసయవు కాదు. నేను స్వేచ్ఛాదీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలీని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతా. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజర్సి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించలేదు, తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు
0: అవసరమైనతో

0: బోలు
1: వ్యూహాపన సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
2: వ్యూహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకుంది వ్యూహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
2: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింపరాదు.
2: భావింపవచ్చు, కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
2: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: ఓహో,

0: మొఘల్ జాతి నానాటికి నిర్భీతమైపోలేమో.
1: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చూరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
0: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
1: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
0: రాకుమారుడు, ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
1: కావున
0: మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినని ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
1: రాసరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.

0: మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
1: రాచరిక జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
0: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. ఆ నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు ప్రభు.
0: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తన మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని నుండి వేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదీపైన అలా పడిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరు లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలో ఈ రక్తవాహితలన్నీ పొంకులెత్తినాయి. నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలీం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
2: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
2: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
2: వారి కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను. దానినే ప్రేమ అంటాను.
2: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు. పేదనై సన్నిధినత్వం చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. ఇది ఒక్కటే. ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
0: వీలు లేదు. నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోక.
1: అనర్కలి, నీవు రాకుమారుని అపేక్షించడం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కలంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుటు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
2: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు. నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం మణికిపోయి ఊపు సాగటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు

0: 이 문발과 손보도 ఒక్కమారు ఈ అనాస్తని ప్రేమమైన జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమనండి. జాకున నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు, అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి నాకు ఉపకారం చేయండి ప్రభు, నాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు వినుక కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు. అవును, ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిందుకు ఈ అనార్థన రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్, ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపవసించే అబుల్, అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి కలింగ వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్. జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
2: జహాపర కౌన్ హై? మై రాజా మాన్సింగ్.
1: మాన్సింగ్ కూర్చో.
2: జహాపన లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
1: ఏ విషయం?
2: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయమాడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలో గుటకు అంగీకారం లేదు.
1: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
2: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
1: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
2: కర్తవ్యము
1: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
2: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
1: అనచివి
2: ఖేదాల
1: మాన్ సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
2: ఖేదాలను గ్రహాపన క్షమింపుడు ఖేదాలు. ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల సంతాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు, కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం పెనగులాడే మీ శ్రీయుతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడయ్య మా చిత్తూరు ప్రభు

0: ఇవ్వల స్థానం లేదు. ఎవరక్కడ
1: రఘు?
0: తెల్లవారక పూర్వమే అనార్కలీని సజీవ సమాధి చేయించు.
2: జహాపన, జహాపన, మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా చలించేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించింది పుత్రవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చిన అసహాయ గదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
0: గురుజీ, నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పొందిలేదు.

0: అనాథ నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కరిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళా ప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలెనా బిడ్డ? బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యులలోని జ్యోతిస్తూ పోయి సృష్టిగాఢ అంధకారమైపోయి
1: అనా, ఇక నీవు నాకు లేవా అనా? నీవులను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీవు అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అతాసుడు నేను నిర్భాగ్యుని అనా. నేను నిర్భాగ్యుని. నువ్వు మరణింపలేదు. ఈ సరి నేను నిశ్చిత్ర ఒక చెయ్యాడు చేయించాడు. ఈ పాషాణ సీమలు ఊపిరాలక మృత్యువును ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా అనా? నేను పరిగెత్తి కలుసుకుంటాను.
2: కలుసు రఘు. చక్రవర్తి శాసనం.
1: శాసనం డిస్కవరీ పైన శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్హుడి బలి అయిపోయింది. ఈ దాహం తలారది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనర్హుడిని చేరదు. అనర్హుడి అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన్ని చెలాయించిన మీ చిత్ర కథా కళాపములు ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వలిని వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తులు ఉద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కడ్డపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢ నిద్రపోవాలి. ఈ స్త్రీ

0: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి వింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశ

0: ఓణి విశాఖపట్నం కేంద్రం 4:03.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయలో నేను అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీకోసం, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఇది ప్రశ్న.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు షేక్ హబీబుల్లా నర్తు ఆములూరు అల్లర్ మండలం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య వీరందరూ పంపించారు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. అయితే నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, దానికి ఆన్సర్ పంపించండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెమ్మరాజు లలితా కుమారి తణుకు నుంచి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి సత్యనారాయణ భట్టి ప్రోలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. అడవి జ్వాల దేవులపల్లి హనుమంత్ ఓకే దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట

సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి. మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదండి. నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా, హుబ్బిల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుకుంట్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్తో ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి, చిన్న మిరియం, ఓకే పంపించారు. మీ పేర్లకి ఆన్సర్కి కొంచెం వేరియేషన్ ఉండేలా మెసేజ్ చేస్తే చదవడానికి తేలిగ్గా ఉంటుంది. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మన్మధరావు, శోభరాణి, ఉదయవంశి, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి, పీర్జాదిగూడెం నుంచి శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్, సూనాభాయి, రాధ, మున్నా, ఏలూరు నుంచి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగుళి పద్మరాణి, అక్షర కృప, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ అడుగుతున్నారు, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలకమరి నరసింహాచార్యులు, విద్యుత్ నగర్, భెల్, హైదరాబాద్ నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనుకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి ఆదిశేష్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మా పద్మావతి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్మల్లి ఫాతిమా. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి రమేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొనుకొల్ల రమేష్.

ಸತೀಶ್ ರಾಮೋಜಿ ಶ್ರೀನಿವಾಸ್ ಬಾಬು ಸತ್ಯನಾರಾಯಣ. ಓಕೆ, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీతేజ సాయి చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్త మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ నందు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి. నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోదుగు చెట్టు. కొంతమంది ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది బ్యూటియా మోనోస్పెర్మా అనే శాస్త్రీయ నామం కలిగిన ఒక అందమైన ఆకురాల్చే చెట్టు. అయితే ఈ శాస్త్రీయ నామం కూడా చెప్పేశారు, వాళ్ళను కూడా కరెక్ట్ ఆన్సర్గానే చెప్పాను. దీనిని పలాష్ మోదుగా అడవి జ్వాల అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మెన్షన్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆకులు రాలిన తర్వాత ఈ చెట్టు నిండుగా ప్రకాశవంతమైన నారింజ ఎరుపు రంగు పూలతో నిండి ఉంటుంది. ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు. ఇంకా ఏంటంటే దూరం నుండి అడవిలో మంటలు అంటుకున్నట్లుగా కనిపిస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కూడా కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల సియోన నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ అవ్య బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ శ్రీనివాస్ శ్యామల గజ్వేల్ నుంచి. ఇంకా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న, లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది లేదా ఏ భాష నుండి వచ్చింది? లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది?

లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగల పాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్. సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ కరెక్ట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చినమిరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహేంద్ర తెనాల నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్హాని కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి మల్లాది పాల్ చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య భవ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి అక్షర కృప

నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్టాన్ సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్టాన్ సార్. రాంగ్ ఆన్సర్ వచ్చింది రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు, సత్యవతి శ్రీనివాసరావు, సూర్యతేజ, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు, నాగూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను కొనుకళ్ళ రమేష్, రామోజీ, ముకుందాచార్యులు, ముకుందాచార్యులు ఓకే, శ్రీనివాస్ బాబు వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ తెలంగాణ. గుడ్ ఈవినింగ్ అంటూ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి హనుమంతు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానపేట నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి నరసింహాచార్యులు విద్యుత్నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ కామేశ్వరి, పూర్ణచంద్ర, మానస, లలిత గుంటూరు నుంచి. శ్రీనివాస సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణభాయ్, రాధమున్న ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, ఎస్బీఐ కాలనీ నుంచి విజయశేఖర్, ఒకసారి చెక్ చేసుకోండి. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోపాల్ ఆచారి, అక్కయ్యమ్మ, శ్యామలరాణి, ప్రకాష్ రాజ్ తమిళనాడు దొడ్డేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపల్లెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉప్పల్ నుంచి శ్రీతేజ, సాయి చరణ్ కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. లాటిన్ భాష నుండి వచ్చింది లైబ్రరీ. ఈ పదం లాటిన్ పదమైన లిబర్ అనే పదం నుండి ఉద్భవించింది. దీనికి పుస్తకం అని కూడా అర్థం. అక్షరాల ఇది పుస్తకాలను భద్రపరిచే స్థలాన్ని సూచిస్తుంది. అదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.

అండ్ ఇంకో ప్రశ్న. పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది? పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది?

పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంకలమర్రు గ్రామం తెలగలపాల నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఎవరు ఎవరు ఎవరు, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చెబ్రోల్, రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ ఓకే, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాల్, శ్రీవాణి, ఢిల్లీ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హనుమంతు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరీస్, గాహ్న, స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆంగర్ కళాధార్, కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. శేషాద్రి, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప, శ్యామ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మహేంద్ర, తినాల నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా బిట్రా, వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీ పేరు షేక్ మహబూబ్ సుభాని, కొత్తపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కె శ్రీనివాస్, కృష్ణానగర్, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు, నాగూర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. గణేష్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి భారతి కిషోర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే బ్రహ్మానందరావు, ప్రసాదంపాడు నుంచి. ఇంకా ఎవరంటే యూపీ వారణాసి, రెండు చింతల, లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగప్రసన్న, సుచరిత, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మోదుగుండు, రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా మధుసూదన్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, అష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివాన్పేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే తంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి. సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు, దుర్గాంబ, విజయవాడ నుంచి.

హైదరాబాద్ నుంచి చిలకమర్రి నరసింహాచార్యులు విద్యుత్ నగర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రాధాకృష్ణ లక్ష్మి మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్ రాజోలు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉప్పల్ నుంచి శ్రీతేజ సాయిచరణ్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి

లలితా గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాదర్ వీరేష్ రాజోలు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉప్పల్ నుంచి శ్రీతేజ సాయిచరణ్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస శ్యామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ రండి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను. ఉన్నత విద్యకు సంబంధించింది. పిఎం ఉషా ప్రధానమంత్రి ఉచ్చతారు శిక్షా అభియాన్, ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు, అనేది భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ వారు 2023 జూన్ నెలలో ప్రారంభించిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమానత్వం, ఇంకా విద్యా సంస్థల శ్రేష్ఠతను మెరుగుపరచడం. ఇది కూడా చాలామంది మెన్షన్ చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రేపటి యువలయలో కలుసుకుందాం. మీ అందరి కోసం ఈ పాట.

0: bb.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాన్నా, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
5: ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం వింటారు. తిస్రజాతి తాళం, తిస్రజాతి త్రిపుట తాళం.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. లయ విన్యాసం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓ

మీరింతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పర్దేశ్ ఈ చిత్రానికి కుమార్ సాను ఆలపించిన గీతం.

హిందీ చలనచిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాబీ ఈ చిత్రానికి శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.

కార్యక్రమంలో చివరిగా ఆషికీ 2 ఈ చిత్రానికి పాలక్ అర్జిత్ సింగ్ బృందం ఆలపించిన గీతం.

నమస్కారం శ్రోతలందరికీ, ఉత్సాహభరితమైన యువవాణి కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మనం జూన్ నెల చివరిలో ఉన్నాం. ఈరోజు అనగా జూన్ 28వ తేదీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత. సామాజిక బాధ్యత కలిగిన యువతగా మీ ఇళ్లల్లో లేదా మీ వీధుల్లో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించండి. పోలియో మహమ్మారిని శాశ్వతంగా పాంద్రోల్లాలంటే ప్రతి చిన్నారికి ఈ చుక్కలు వేయించడం ఎంతో అవసరం. గతంలో చుక్కలు వేయించినప్పటికీ ఈరోజు మళ్లీ వేయించుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో, రైల్వే స్టేషన్స్, బస్టాండ్ బూత్ వద్ద కూడా డ్రాప్స్ బూత్ సాధారణంగా ఉంటాయి. మన దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. 2 చుక్కలు ప్రాణాలకు రక్ష అన్న నినాదాన్ని ప్రతి సంవత్సరం నిజం చేద్దాం. రాహుల్ నంబయ్యర్ పాడిన పాట చల్ మోహన్ రంగ చిత్రం నుండి వింటారు.

పాట విన్నారు కదా, తిరిగి స్వాగతం. మరి ఈరోజుకి ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు జాతీయ లాజిస్టిక్స్ దినోత్సవం. మనం ఇంట్లో కూర్చొని ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మన చేతికి సురక్షితంగా చేరుతుందంటే దానికి కారణం ఈ లాజిస్టిక్స్ రంగమే. వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుండి టెక్నాలజీ వస్తువుల వరకు ప్రతిదీ దేశవ్యాప్తంగా రవాణా కావడంలో ఈ వ్యవస్థ పాత్ర చాలా కీలకం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడంలో రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం వెన్నెముక లాంటిది. ఒకప్పుడు ఈ రంగం అంటే కేవలం లారీలు, గూడ్స్ రైళ్లు మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇందులో సప్లై చైన్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, శాటిలైట్ ట్రాకింగ్ లాంటి ఎన్నో ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. నేటి యువతకు ఈ రంగంలో ఎన్నో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన నైపుణ్యాలు పెంచుకుంటే ఇందులో ఒక మంచి కెరియర్ కూడా నిర్మించుకోవచ్చు. కేవలం వస్తువులే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే మందులు మరియు వైద్య పరికరాలను కూడా ఒకచోట నుండి మరో చోటకి వేగంగా చేరవేయడంలో లాజిస్టిక్స్ పాత్ర మరువలేనిది. మన దేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ రైల్వే కారిడార్ల వల్ల రవాణా వ్యవస్థ మరింత వేగవంతంగా మారుతోంది. స్థానికంగా తయారయ్యే వస్తువులు ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలన్నా లాజిస్టిక్స్ రంగమే ఆధారం. మనదైనందరి జీవితాన్ని ఇంత సులభంతరం చేస్తున్న ఈ రంగానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉండటం సంతోషదగ్గ విషయం. మరి ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి. ఇప్పుడు మీకోసం మరో పాట.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూడవ అంశం జాతీయ భీమా అవగాహన దినోత్సవం. దీనిని కూడా ఈరోజు జరుపుకుంటారు. మనలో చాలామంది యువత ఇన్సూరెన్స్ అనేది కేవలం వయసు పైబడిన వాళ్ళకే అవసరం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే మన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. అందుకే యువత ఉద్యోగంలో చేరిన వెంటనే తమ మొదటి అడుగు ఒక మంచి ఆరోగ్య బీమాను తీసుకోవాలి. తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారానే బీమా పాలసీల గురించి తెలుసుకొని సులభంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. కేవలం ఆరోగ్యానికే కాదు, మనం వాడే బైక్ లేదా కార్ లాంటి వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఇది చట్టపరంగా కూడా మనల్ని కాపాడుతుంది. బీమా అనేది ఒక ఖర్చు కాదు, అది మన కుటుంబ భవిష్యత్తుకు వేసే ఒక భద్రతా కవచమని గుర్తించండి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లెల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెద

శ్రోతలకు మళ్ళీ స్వాగతం. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. వర్షాకాలంలో అనవసరంగా తడవకుండా ఉండటం, ఎల్లప్పుడూ కాచి చల్లార్చే నీటిని తాగడం, అలాగే వీధి ఆహారాలకు కొద్ది దూరంగా ఉండటం ఎంతో మంచిది. యువత ఎప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉంటేనే కదా అనుకున్న లక్ష్యాలు సాధించగలిగేది. అలాగే మన చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదు, అలా చూసుకొని వాటిని వెంటనే వంపేయండి. ఎందుకంటే ఇటువంటి నీరులోనే డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన జబ్బులు సృష్టించే దోమలు పుడతాయి. ఇలా చేస్తే మలేరియా లాంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు లేదా పూలకొండిలో వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలి. దోమల నివారణకు ఇది చాలా ముఖ్యం. వర్షాకాలం వల్ల బయటకు వెళ్ళి వ్యాయామం చేయడం కుదరకపోతే ఇంట్లోనే యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మం మరియు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి, కాబట్టి వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినిపించడం సహజం, కానీ ఇంట్లో వండుకున్న తాజా ఆహారం మాత్రమే తినండి. ఒకవేళ చిన్నపాటి జలుబు లేదా జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి. పారిశుద్ధ్యం విషయంలో యువత ముందుండి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. మరి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ మీకోసం ఈ పాట.

0: నీకుమేన తయ్యలా, మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు విన్నారు మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట. కార్యక్రమం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ముగించే ముందు నేటి యువతకు అత్యంత అవసరమైన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సైబర్ భద్రత మరియు సోషల్ మీడియాలో జాగ్రత్తల గురించి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లేని యువత దాదాపు అసలు ఎవరూ లేరనుకోండి. ప్రతిరోజు ఎన్నో గంటల సమయం సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసా? మీరు షేర్ చేసే ప్రతి ఫోటో వీడియో క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్లడంతో అది అందరికీ యాక్సెస్ అయ్యేటట్టు మారుతుంది. పొరపాటును మీ ఫోటో ప్రైవేట్ చేసి పెట్టినా కూడా మీ ఫొటోస్ లేదా వీడియోస్ కేవలం మీరు అనుకున్న వారికే చేరుతున్నది, వేరే ఎవరూ చూడట్లేదని అనుకోకండి. ఎందుకంటే వాటిల్ని కూడా హ్యాక్ చేసే టెక్నాలజీ మనకి ఈ రోజుల్లో సులభంగా జరుగుతుంది. మన వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలను షేర్ చేయడం ద్వారా కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. తెలియని నంబర్స్ నుంచి వచ్చే లింక్స్ని ట్యాప్ చేయకండి. ఓటీపీ లేదా ఆఫర్ మెసేజెస్ వస్తే వాటిని వేరే వారికి చెప్పడం కానీ వాటికి రెస్పాండ్ కానీ అవ్వకండి. ఇంటర్నెట్ మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి వాడండి, మోసపోవడానికి కాదు.

0: మీరు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ, విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు.

0: రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ద నౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరి కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచ స్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బని. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియాం బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టి కి మూర్తియో కో ప్రాథమికతా దే ఔర్ జో లోగ్ మూర్తియాం ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్ సే బని హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బని మూర్తియాం బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ PDPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి

0: స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ రోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు ఒక ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.

0: లేదా ఇంటర్నెట్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
0: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ప్యార్ ధన్ కిసి బాత్ పర్ హమ్.

దేవదరంజని కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి సీన్ పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియ సహకారం శ్రీ జీవి నాగార్జున. 7:05 అలానే 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 యోగా మరియు జిమ్ గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. అనంతరం చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 7:45 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 8:00 మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 8:00 మన్ కీ బాత్ కార్యక్రమంలో, 8:40 అలానే 9:30 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 10:00 మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ఉమాశంకర స్తుతిమాల వింటారు. గానం పి సుశీల మరియు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. 6:30 జ్ఞానం గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 బొప్పాయి పంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీమతి జ్యోతిష్మతి గారి స్వీయ కవితలు, అనంతరం ఏవి రంగయ్య గారి స్వీయ కవితలు, అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు రచన డి ప్రతిమ, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ అవకాశాల గురించి సమాన మసావే గారితో పరిచయం, అనంతరం లలిత గీతాలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ముఖ్య గమనిక. ఈ రాత్రి 8:00 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి సీన్ పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం సహకారం శ్రీ జీవి నాగార్జున.
1: దేవి, కష్టమునెట్లున్న పుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణ

దేవి సరివారి దేవి, ఈ రుణబాధ కడుంగడు దుర్భరము కదా చూడు దేవి సరివారి.

దేవి అంతటి రోజ చంద్రుడకు ఆత్మజవై కగుబంత కాంత శ్రాంత యశో విశాలుని త్రిశంకు నృపాలుని ఇల్లు దొచ్చి భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన ఏసురాండ్ర మేల్బంతిని నిన్ను ఒక్కనికి పోనిసగా తెగను.

దేవి, మందభాగ్యుండనని నేను ఇప్పుడేమి చేయుదును? నిర్వశేషముగా ఆ ముని రుణము తీర్చివేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయే కదా. జీవితేశ్వరి, సుగుణ సుమవల్లి, కఠిన కర్మునడగు నేనెంత కుంచాలను? హృదయమా హృదయమా, నేడిదో అభిమానము వదిలివేయము. హృదయమునా ఎగ్గో సిగ్గులో వదిలివే.

మధ్యకొక వన్నె ఘటించిన ఏసురాండ్ర మేల్బందిని నిన్ను నా హృదయమున ఎగ్గో సిగ్గులను వదలివే.

ವಾಡವಾಡಲ ನೀನು ಕೊನುವಾರಿ ಊರ ಊರ ವ್ಯದಗಿ ಕೊನ ಪೋವುದಮು.

ஐயோ விப்ரோத்தமோ!

ಅದೃಷ್ಟಮುನ ನಿರುಪೇದವಾನಿ ಕಬ್ಬಿನನು ಅದೇ ಅದೇ ಅದಿ ದೊಂಗಸು.

ఇప్పుడు అనుమతించడే ఏమి దేవి? ఆగర్భ శ్రీమంతురాలవైన నిన్ను పరులకు ఎప్పుడు విక్రయించితినో నాటితోడనే నా అనుమతులన్నీ తీరినవి. మానవతి, రాణివో సంపు భోగ భాగ్యములకు జడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబింపబోచున నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను. సావధాన చిత్రాలవై ఆకర్ణింపుము దేవి.

మరీనో సాధ్యమని. నీ స్వామి కడనే బానిసుడుగా ఉండవలసిన వాడు కావున కుర్రవాణిని లోహిదాసునిట్లు కాపాడుకుందువు కదా దేవి. దాయనా కుమారా, లోహిదా, నీకు రావలసిన కష్టములయ్యా ఇవి, నీకు రావలసిన కష్టములా అయ్యా.

కష్టములన్నీ వచ్చినను, కష్టములన్నీ వచ్చినను నీకు నాకు ఆ కీడుల దెడబాటులు ఘటింపకుండుట అది ఒక మేలే.

దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏది నా రాజ్యశ్రీ, ఎక్కడ నా భార్య, ఏడి నా సుతుడు? నేడు నేను ఏకాకినా కాదు కాదు, సర్వజనులు ఏకాకులే, సర్వజనులు ఏకాకులే.

తుదిల్ తుది వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము.

0: మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి సీన్ పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం సహకారం శ్రీ జీవి నాగార్జున.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఈనాటి జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armani and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm

0: గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్.
1: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషెల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషెల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషెల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషెల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషెల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషెల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
0: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
1: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
0: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
1: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాకి బ్యావరాకి కొన్ని బహనో బారే మే జాన్నే కా అవసరం.

0: मिला। उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया। उस प्लास्टिक को इको वृक्ष में बदला जाने लगा। आज इन्हीं इको वृक्ष का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है। मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ।
1: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారించడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమౌండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యోగా మరియు జిమ్ గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. ఒక ముఖ్య గమనిక: ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే క్రికెట్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఎఫ్ఎం రేడియోపై ప్రసారం కాబడుతుంది. అదేవిధంగా మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై యథావిధిగా ప్రసారమవుతాయి. మరో ముఖ్య గమనిక: ఈ రాత్రి 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం మన్ కీ బాత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఈ రాత్రి 8 గంటలకి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యోగా మరియు జిమ్ గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్నవారు కుమారి మౌనిక రెంటాల.
3: ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న పదం జిమ్ ఫిట్నెస్. యోగాకి జిమ్కి వ్యత్యాసాల గురించి తెలియజేస్తారా?
4: జిమ్ అనేది మనకి ప్రధానంగా ఫిజికల్ ఎఫర్ట్ ద్వారా కెలరీస్ని బర్న్ చేయడం అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది. సపోజ్ మీరు 1 అవర్ ఇంటెన్సివ్గా జిమ్ చేశారనుకోండి, మీరు 500 నుంచి 600 క్యాలరీస్ దాకా బర్న్ చేస్తారు. కానీ యోగా అనేది కేవలం 150 నుంచి 200 క్యాలరీస్ వరకే బర్న్ అవుతాయి మీకు. కానీ జిమ్ మరియు యోగా మీద ప్రధానమైన డిఫరెన్స్

0: ఎక్కడ వస్తుందంటే, మనకు నీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, ఇవి దీని అర్థం. నీట్ అంటే అర్థం ఏంటంటే, మనం జిమ్ చేసిన తర్వాత కానీ యోగా చేసిన తర్వాత కానీ మన నిత్య జీవితంలో ఉండే కదలికలు ఏంటి, మనం కూర్చుంటున్నాము, లేస్తున్నాము, పడుకుంటున్నాము, ఈ కదలికల్లో మనకి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఈ కదలికల ద్వారానే రోజుకి మనం కనీసం 2000 క్యాలరీస్ దాకా బర్న్ చేస్తాం. అందుకే మనకు WHO సంస్థ కనీసం 2000 క్యాలరీస్ అనేది మినిమం ఫుడ్ రిక్వైర్మెంట్గా పేర్కొనింది. జిమ్ మరియు యోగాకి మధ్య వ్యత్యాసాన్ని ఒక చిన్న అనాలజీ ద్వారా ఉదాహరిస్తా. సపోజ్ మీరు మీ శరీరంలో ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక తాళం వేసిన గదిగా ఊహించుకోండి. లోపల నిండా శక్తి ఉంటుంది, మీ శరీరంలోనే శక్తి ఉంటుంది. కానీ జిమ్ అనేది వాటిని, ఆ తలుపుని బద్దలు కొట్టుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ శక్తిని ఖర్చు చేయడం వంటిది. అలాగే యోగా అనేది ఆ రూమ్కి తాళం వెతుక్కొని ఆ తాళం తెరిచి లోపలికి వెళ్ళి ఆ శక్తిని వినియోగించుకోవడం లాంటిది. సో యోగా అనేది మీకు ఆ గంటసేపు చేసినంతసేపు మీరు చేసినట్టే అనిపించకపోవచ్చు చాలాసార్లు, కానీ మీకు అది మిగిలిన రోజులో ఎలా ప్రభావం చూపుతుందనే దాని మీద యోగా మరియు జిమ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఆ ఒక్క 1 అవర్ మీరు చూసినట్లయితే జిమ్మే హయ్యెస్ట్ క్యాలరీస్ ఖర్చు చేస్తుంది, యోగా అనేది అన్ని క్యాలరీస్ ఖర్చు చేయదు, దాని మీద 1/3 క్యాలరీస్ మాత్రమే ఖర్చు చేస్తుంది. కానీ మిగిలిన రోజంతా యోగా వల్ల మీరు పొందే శక్తి కానీ మీరు చేసే పనులు కానీ, జిమ్ అనేది మనం జిమ్ చేసినప్పుడు ఆ 1 అవర్ ఇంటెన్స్ వర్కౌట్ తర్వాత చాలాసార్లు మనం అలసిపోయే ప్రమాదం ఉంటుంది. మనం ఒక స్పెషల్ ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మజిల్స్ ఫామ్ అవ్వడానికి. కానీ యోగాలో అలా కాదు, యోగా మీకు ఈ అలసిపోయిన ఫీలింగ్ రాదు, అలాగే మీకు రోజంతా యాక్టివ్గానే ఉంటారు. సో మీకు రోజంతా యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా పనిచేయగలుగుతారు ఎక్కడ అలసిపోకుండా. సో ఇలా యాక్టివ్గా పనిచేయడం వల్ల మీరు ఇక్కడ వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవుతారు. సో మీకు 1 అవర్ యోగా చేయడం వల్ల మీరు అంతగా వెయిట్ లూజ్ అవ్వరు, ఖచ్చితంగా లూజ్ అవ్వరు. కానీ మీరు రోజంతా ఎలా ఏం పని చేస్తున్నారు అనే దాని మీద మీ వెయిట్ లూజ్ కూడా ఉంటుంది. మనకు జిమ్ కానీ యోగా కానీ అలాగే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ వీటి యొక్క ప్రధాన ఉద్దేశాలు మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడం, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం, మనం ఫంక్షనల్గా ఉండడం, రోజంతా యాక్టివ్గా ఉండడం. సో ఈ ఉద్దేశాలతోనే చాలామంది ఒక్కొక్క యాక్టివిటీని చూస్ చేసుకుంటారు. సో కొంతమంది జిమ్ చూస్ చేసుకుంటారు, కొంతమంది యోగాని చూస్ చేసుకుంటారు, కొంతమంది స్విమ్మింగ్ చూస్ చేసుకుంటారు. ఏది చూస్ చేసుకుంటున్నారనేది మీ యొక్క అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ జిమ్లో మీకు ఫిజికల్ ఎఫర్ట్తో ఈ క్యాలరీస్ బర్న్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. యోగాలో అనేది అంత ఫిజికల్ ఎఫర్ట్ పెట్టరు, ఆసనాలు చాలా సుఖంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. సో యోగా అనేది మీకు వెయిట్ లాస్ కంటే కూడా మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది.
1: నేను ఇంతవరకు యోగా మరియు జిమ్ గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు విందాం. ముందుగా బొబ్బిలి రాజా ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట ఆవారా. ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడినది. చిత్రమంజరిలో తరువాత తొలిముద్దు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఒక ముఖ్య గమనిక, ఈ రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఎఫ్ఎం రేడియో సెట్లపై, అదేవిధంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా ప్రసారం కాబడుతుంది. చిత్రమందిర్ల తరువాత అంతం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమందిరీ కార్యక్రమంలో, అదేవిధంగా 9:30 చిత్రమందిరీ కార్యక్రమంలో వినవచ్చు. ఈ రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈ ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది.

ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది మిత్రులారా. ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రుల,

ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2 లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు

అందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా, అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన 1000 సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయం

పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయకం మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేను ఈరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును,

ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. బ్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలు

0: ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు, మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్దతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
3: are the most impacted by climate change. Its effects are already visible on our coastlines, in the marine ecosystem, in weather patterns, and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear

0: the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
1: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ
0: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కీ బచత్ హో రహీ హై. मुझे इस बात की खुशी है कि इस ग्लोबल क्राइसिस का हम भारतीय मिलकर मुकाबला कर रहे हैं. जन भागीदारी की यही शक्ति हमें मजबूती देगी, हमें सफल बनाएगी.
1: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనజువలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్

0: హోటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నరసింహనాయుడు ఈ చిత్రం కోసం హరిహరన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమందిర్లో తరువాత జానీ ఈ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 చిత్రమందిరి కార్యక్రమంలో, అలానే రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆపద్బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై ఆన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. చిత్రమందిర్లో తరువాత శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాట వింటారు.

చిత్రమందిర కార్యక్రమంలో తర్వాత జస్టిస్ చౌదరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా సింహాసనం ఈ చిత్రం కోసం రాజ్ సీతారాం సుశీల పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దాగుడు మూతలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట మహామంత్రి తిమ్మరసు. ఈ చిత్రం కోసం ఘంటశాల సుశీల పాడినది. కార్యక్రమం తరువాత ఆరాధన. ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట ఆరాధన. ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడినది. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత సత్యకాలపు సత్తయ్య ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత. బందిపోటు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడింది. మధుర గీతాలు కార్యక్రమం తర్వాత శ్రీకృష్ణ పాండవీయం, ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట వింటారు. మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై.

మీరింతవరకు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.